శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 22వ తేదీ సోమవారం. స్టూడియోల సమయం 5:58 దాటి 38 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ దుణగిడి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే మూడు యుద్ద నౌకలను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ను కేవలం సాంకేతిక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతికతను, ఆధ్యాత్మికతను అనుసంధానించి ముందుకు తీసుకెళ్లుతామని తెలిపారు. దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని రాష్ట ప్రజలకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యోగా భారత నాగరికత సంస్కృతిలో అంతర్భాగమే కాకుండా ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీసు పురస్కారం లభించింది. భారత సొలిసిటర్ జనరల్ ఎస్జీ తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. 12వ తరగతి సమాధాన పత్రాల వెరిఫికేషన్ పునర్మూల్యాంకన ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఆదివారం ప్రకటించింది. ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొంది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ అన్నారు. నిడదవోలులో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సీపెట్లో 3 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు సీపెట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవక్షేత్రం ప్రాజెక్టుకు 4వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:44 దాటి 57 సెకండ్లుగా వస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని, గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయ

0: నాణ్యత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ.
1: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అట్లని సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
3: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
3: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
3: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నాన్లే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
7: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
8: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
7: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
8: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
7: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
8: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
9: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
10: అయితే సినిమాకి వెళ్దామా?
9: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
11: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
9: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2
12: స్టూడియోలో సమయం 7:04 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
13: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్టపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతు తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి

0: ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్టాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: స్టూడియోల సమయం 7:14 దాటి 59 సెకండ్ కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 49వ శ్లోకం. అసక్త బుద్ధి

సర్వత్ర భార్యాపుత్రాది సర్వ విషయాలలోనూ అసక్త బుద్ధి నావి అనే అనుబంధం లేనివాడును జితాత్మ మనస్సును వశం చేసుకున్నవాడును విగతస్పృహ సుఖభోగాసక్తి తొలగినవాడును అయిన సాధకుడు సన్యాసేన సమ్యక్ దర్శనంతో కూడిన సర్వకర్మ సన్యాసం చేత పరమాం కర్మజన్యమైన సిద్ధి కంటే ఉన్నతమైన నైష్కర్మ్య సర్వకర్మరహితుడి యొక్క స్వరూపభూతమైన సిద్ధిం ఆత్మస్వరూపసిద్ధిని అధిగచ్చతి అందుకుంటాడు అసక్.

అర్జున, స్వకర్మతో పరమాత్మను ఆరాధిస్తే లభించే జ్ఞాననిష్టా యోగ్యత వల్ల సాధకుడికి ఏమి లభిస్తుందో చెప్తాను విను. అహంకార మమకారాలకు హేతువులైన భార్యాపుత్ర ధనాదులు అన్నిటియందు అతడికి మమత్వబంధం తొలగిపోతుంది. అతడు తన మనస్సును తన వశంలో ఉంచుకోగలుగుతాడు. అందువల్ల అతడికి భోగతృష్ణలన్నీ తొలగిపోతాయి. దానివల్ల అతడికి పరమాత్మతత్వం యథాతథంగా దర్శనమిస్తుంది. దీనివల్ల అతడికి సర్వకర్మ సన్యాసం అప్రయత్నంగా లభిస్తుంది. దానివల్ల అతడికి కర్మరహితులైన ఆత్మతత్వవేత్తల యొక్క స్వస్వరూపభూతమైన ఆత్మస్వరూప ప్రాప్తి అనే సిద్ధి లభిస్తుంది. ఇదే నైష్కర్మ్య సిద్ధి. ఇది కర్మజన్య సిద్ధి కంటే చాలా సమున్నతమైనది.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన వివిధ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడన్ విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ కూడా చెప్పడానికి రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:24 దాటి 50 seconds కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ అయితే షేర్ చేస్తూ ఉంటా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే కనుక ఒక పెద్ద జాతర జరుగుతుందన్నమాట. అక్కడ ఒక ఆయన రంగురంగుల గ్యాస్ బెలూన్స్ అమ్ముకుంటూ జీవించేవాడు. ఎప్పుడైనా వ్యాపారం కాస్త మందగించింది అనిపిస్తే ఆయన ఒక గ్యాస్ బెలూన్ని గాల్లోకి వదులుతారన్నమాట. అది అలా ఆకాశంలోకి ఎగరడం చూసి పిల్లలంతా గొడవ చేసి మరి ఆ బెలూన్స్ కొనుక్కునేవారు. అలా మళ్ళీ బిజినెస్ పికప్ అయ్యేదన్నమాట. ఒకరోజు ఆ బెలూన్ తాత వెనక నుంచి ఎవరో తన చొక్కా పట్టుకుని లాగుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక చిన్న అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా అమాయకంగా తాత వైపు చూసి ఒక ప్రశ్న అడిగాడు. తాత, ఎరుపు పసుపు బెలూన్స్ గాల్లోకి ఎగురుతున్నాయి కదా, ఒకవేళ ఈ బ్లాక్ బెలూన్ని వదిలితే ఇది కూడా ఆకాశంలో అంత ఎత్తు ఎగురుతుందా అని. ఆ చిన్నబాబు అడిగిన ప్రశ్నకు ఆ బెలూన్ తాత ముచ్చట పడిపోయాడు. గట్టిగా నవ్వి ఆ బాబు తల నిమురుతూ ఒక బ్యూటిఫుల్ మాట చెప్పాడు. నాయనా, ఈ బెలూన్పై ఉన్న రంగును బట్టి ఎగరడం లేదు, దాని లోపల ఉన్న గ్యాస్ బట్టి అది ఆకాశంలోకి తీసుకెళ్తుంది అని అన్నారు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మనల్ని పైకి తీసుకెళ్లేది మన లోపల ఉన్న నమ్మకం మాత్రమే. ఎంత వండర్ఫుల్ లెసన్ కదండి. మన జీవితాల్లో కూడా అంతే. మనం ఎలా కనిపిస్తున్నాం, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, రిచ్ బ్యాక్గ్రౌండా, పూర్ బ్యాక్గ్రౌండా, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నామా లేదా, ఇవేవి మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళవు. మన లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అనేది మనల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్తుంది. బయట రంగులను చూసి ఎప్పుడూ కంగారు పడకండి. మన లోపల ఉన్న టాలెంట్ అనే గ్యాస్ని నమ్ముకోండి. అంతే. ఇంకా బోలెడన్ విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:31 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో మరి స్టోరీ అయితే షేర్ చేసేసాను, ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఈరోజు జూన్ 22 క్యాలెండర్లో ఈరోజు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటారా, ఈరోజు మనం భూమికి అసలైన హార్ట్ బీట్, మనందరికీ లైఫ్ ఇచ్చే ఆక్సిజన్ ఫ్యాక్టరీస్ గురించి మాట్లాడుకునే రోజు అనమాట. ఎస్, యు గెస్డ్ ఇట్ రైట్, ఈరోజు వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అనమాట, అంటే ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం. ఇవాళ మన కాఫీ టైంలో ఈ అద్భుతమైన అడవుల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అయితే చూసేద్దాం. మరి మనం పీల్చే ప్రతి గుక్కడ ఆక్సిజన్లో ఈ వర్షారణ్యాల పాత్ర ఎంత ఉందో తెలుసా? ప్రపంచానికి కావలసిన ఆక్సిజన్లో దాదాపు 20% కంటే ఎక్కువ కేవలం ఒక అమెజాన్ రైన్ ఫారెస్ట్ నుంచే వస్తుందంట. అందుకే వీటిని భూమి యొక్క ఊపిరితిత్తులు అంటూ ఉంటారు. మనం హెల్దీగా శ్వాస తీసుకుంటున్నాము అంటే దానికి థ్యాంక్స్ వీటికి చెప్పాల్సిందే. మరి మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే శ్రీరామచంద్రపడ్న ఓబేబీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:39 దాటి 6 సెకండ్లు కావస్తుంది మనం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఇంకా ఏంటి అంటే కనుక డిస్కవరీ ఛానల్లో చూసే వింత వింత పక్షులు, రంగురంగుల సీతాకోక చిలుకలు, భయంకరమైన పాములు, క్యూట్ మంకీస్, ఇవన్నీ ఎక్కడుంటాయో తెలుసా అండి? ప్రపంచంలోనే మొత్తం జీవరాశుల్లో సగానికి పైగా కేవలం ఈ వర్షారణ్యం

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే విన్నారు కదా గటికుడు మూవీ నుంచి రాహుల్ నంబియర్ అండ్ చిన్మయ్ అండ్ మేఘ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:47 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో ఇంకా ప్రపంచ వర్షారణ్యాల దినోత్సవం గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మరి ఇంకా ఏంటి అంటే మనకి జ్వరం వస్తే మెడికల్ షాప్కి వెళ్తాం, కానీ ఆ మెడికల్ షాప్లో దొరికే ఆధునిక మందుల్లో 25% పైగా మందుల తయారీకి కావలసిన మూలికలు ఈ వర్షారణ్యాల నుంచే వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు కూడా పనికొచ్చే ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయంట. నిజం చెప్పాలంటే మనం ఇంకా కేవలం 1% చెట్లను మాత్రమే రీసెర్చ్ చేశాం, ఇంకా కనిపెట్టాల్సింది 99% ఉందంట. మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా త్వరగా ఇలా కనిపెడితే చాలా రోగాలనైతే మనం తీసేయచ్చు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:48 దాటి 4 సెకండ్లుగా వస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.8 నిర్మి ఆజే సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:54 దాటి పచ్చకలు కావస్తుంది. మనం ఉన్న కాఫీ టైంలో మీరైతే విజయప్రకాష్, దీపో అండ్ రేవంత్ పాడిన ఈగ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా. మరి ఇంకా ఈ కాఫీ టైంలో ఇంకా ఏంటి విశేషాలంటే మాత్రం, నేనైతే వర్షారణ్యాల గురించి, దినోత్సవం గురించి అయితే చెప్తున్నా కదా, అడవి బాగుంటేనే మనం బాగుంటాం. ఏమంటారు, అవునా కాదా? ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గాలన్నా, టైంకి వర్షాలు పడాలన్నా కూడా ఈ పచ్చదనమే మనకి శ్రీరామ రక్ష అన్నమాట. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే, ప్రతి నిమిషానికి కొన్ని వందల చెట్లను నరికేస్తూ ఈ అడవులను నాశనం చేస్తున్నాం. అందుకే ఈ జూన్ 22 వరల్డ్ రైన్ ఫారెస్ట్ డే సందర్భంగా మనమంతా ఒక చిన్న ప్రామిస్ చేద్దాం, మన చుట్టుపక్కల ఉన్న చెట్లను కాపాడుకుందాం, వీలైతే ఒక మొక్క నాటుదాం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేద్దాం. ఏమంటారు, ఎస్సే కదా? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 7 కావస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సీతారామం నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ హెల్ప్ లైన్ 1972 ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 58.12% మంది ఓటర్లకు గణనా పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆర్యా మోహనన్సి మరి ఎవరు పాడారంట కనుక సాగర్ పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:09 దాటి 52 సెకండ్లు గా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక వండర్ఫుల్ కొటేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. కళ్ళు లేకపోయినా ప్రపంచానికి ఒక

0: సరికొత్త ఆశల వెలుగును చూపిన గ్రేట్ లెజెండ్ వన్ అండ్ ఓన్లీ వన్ హెలెన్ కెల్లర్ గారి మాటలన్నమాట. ఆ లైన్ ఏంటో తెలుసా అండి? మనం సూర్యుడి వైపు మొహం పెట్టి నిలబడితే చీకటి అనే నీడ మన వెనక్కి వెళ్ళిపోతుంది. వావ్, వాట్ ఏ లైన్ కదా. అసలు ఈ ఒక్క మాటలో ఎంత లైఫ్ ఉందో, ఎంత పవర్ ఉందో కదా. చలో ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈ మాట వెనుకున్న అసలైన మ్యాజిక్ ఏంటో మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, కెలర్ గారికి పాపం చిన్నప్పుడే చూపు పోయింది. మనకైతే ఒక్క నిమిషం కరెంటు పోతేనే చీకటిని చూసి అల్లాడతాం, కానీ ఆమె జీవితం మొత్తం చీకటి. అలాంటి వ్యక్తి ఈ మాట చెబుతున్నారంటే ఆకాశంలో ఉండే సూర్యుడి గురించి కాదండి, మన మనసులో ఉండే ఆశావాదం అనే సూర్యుడి గురించి. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం, బోల్డ్ అనే విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఒకటి మూడు నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా, మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సిరివెన్నెల సీతారాం చర్చి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:15 దాటి 40 సెకండ్లు కావస్తుంది. మనోనమ్, గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మన కిలర్ గారు చెప్పిన లైన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఆమె ఏమన్నారంటే మన లైఫ్లో ఎన్ని కష్టాలున్నా మన ఫోకస్ ఎప్పుడు కూడా పాజిటివిటీ వైపు, ఆశ వైపు, సూర్యుడి లాంటి ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు ఉండాలి. అలా మనం వెలుగు వైపు చూస్తూ నిలబడితే నెగిటివిటీ, ఓటమి, నిరాశ అనే చీకటి నీళ్లు మన వెనక్కి వెళ్ళిపోతాయి అని, అవి అసలు మన కంటికి కూడా కనిపించవు అని చెప్పారనమాట. అంటే మన దృష్టి ఎప్పుడు ఆ పాజిటివిటీ, ఆశ వైపు ఉండాలని మన కెలర్ గారు చెప్పారనమాట. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వెలుగును వదిలేసి వెనకాల ఉన్న నీడను చూస్తూ కూర్చుంటాం. అయ్యో నా గతం ఇలా అయిపోయింది, అయ్యో వాడు నన్ను మోసం చేశాడు, నాకు జాబ్ రాలేదు, నా లైఫ్ ఇంతేనా, ఇలాంటి నెగిటివ్ ఆలోచనల వైపు మొహం పెడితే నీడ మన ముందుకైతే వచ్చేస్తుంది, మనల్ని ఇంకా చీకట్లోకి లాగేస్తుంది. జస్ట్ ఒక రైట్ టర్న్ తీసుకోండి, మన మొహాన్ని సూర్యుడి వైపు అంటే సొల్యూషన్ వైపు తిప్పండి, అప్పుడు ప్రాబ్లం ఆటోమేటిక్గా నీడల మన వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అనమాట. అదనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

నేను చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఓకే ఒకటి మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ హర్ని గారు పాడగా ఎర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఎం రత్నం అండ్ శివ గణేష్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:26 దాటి 15 సెకండ్లు కావస్తుంది. మరేమన్నా గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం రోజు పొద్దున్న లేవగానే సూర్యుడిని చూస్తాం. కానీ ఎప్పుడైనా గమనించారా, మనం కనుక సూర్యుడి వైపు తిరిగి నిలబడితే మన నీడ ఎప్పుడు మన వెనకాలే ఉంటుంది. అంటే మనం వెలుగు వైపు చూస్తున్నంతసేపు చీకటి మన వెనుక భాగంలో దాక్కోవాల్సిందే. కానీ మనం ముందుకు వచ్చి మనల్ని అయితే భయపడలేదు. ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదండి, ఇది పక్కా లైఫ్ ఫిలాసఫీ అనమాట. సూర్యుడు అంటేనే ఆశావాదం, కొత్త ఆశలు, పాజిటివ్ థింకింగ్, ఇంకా మన లక్ష్యాలు. మరి చీకటి అంటే గతం, ఫెయిల్యూర్స్, పాజిటివిటీ కాకుండా నెగిటివిటీ, ఇంకా మనల్ని వెనక్కి లాగే భయాలు, ఇవన్నీ చీకటిలాగమాట. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మరి మనమైతే గుడ్ మార్నింగ్ విజయవాడలో మాట్లాడుతూ ఉన్నాం కదా, కిలర్ గారు చెప్పిన ఒక లైన్ గురించి. అయితే మనం సూర్యుడి వైపు మొహం పెట్టి నిలబడితే చీకటి అనే నీడ మన వెనక్కి వెళ్ళిపోతుంది అని, దీని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. మరి మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలాసార్లు మనం సూర్యుడికి వెన్నుపోటు పొడిచి, అంటే పాజిటివిటీని వదిలేసి వెనకున్న చీకటి వైపు, ఆ నీడ వైపు చూస్తూ కూర్చుంటాం. అయ్యో, నా నీడ ఎంత నల్లగా ఉంది, నన్ను వెంటాడుతుంది అని బాధపడుతూ ఉంటాం. మనం వెనక్కి తిరిగితే నీడ ముందే ఉంటుంది కదా, మరి అదే ఒక్కసారి సూర్యుడి వైపు తిరిగి చూస్తే చీకటి ఆటోమేటిక్గా మన వెనక్కి వెళ్ళిపోతుంది. అంత స్ట్రాంగ్గా ఉండడానికి మనకు కావాల్సింది ఒక పాజిటివిటీ అన్నమాట. సూర్యుడి వైపు తిరగాలి అని ఒక పాజిటివిటీ ఉంటే ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ అవుతాం. మరి ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

జ్యోస్యం చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 01.2. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:43 కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే కెలర్ గారు చెప్పిన లైన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఇంకా ఏంటి అంటే మన జీవితంలో కూడా చాలా రకాల చీకట్లు ఉంటాయండి. ఎగ్జామ్ టెన్షన్స్ అనో, కెరీర్ స్ట్రగుల్స్ అనో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో. మరి వీటన్నిటిని వెనక్కి నెట్టేయడం ఎలా? ఇక నేనైతే కొన్ని సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అవేంటంటే, గతంలో ఏమైనా తప్పులు జరిగాయా, మనం చేయాల్సింది ఏంటంటే వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఈ రోజుపై ఫోకస్ పెట్టాలి. ఇంకా అంతేకాదు, మన చుట్టూ చాలా నెగిటివ్ జనాలు ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ మాటను పట్టించుకోకుండా మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ వైపు ఉండండి. అసలు ప్రాబ్లమే ఉండదు. ఇంకా భయపడుతూ ఉంటే మాత్రం ప్రయత్నించడంలో ఉండే కిక్ని ఆస్వాదించడం, అలాగే గెలుపుపై నమ్మకాన్ని కూడా కోల్పోతాం. సో అందుకే మనం భయపడకుండా అడుగు ముందుకేస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ఆర్ఎక్స్ 100 నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:50 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇంకా జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయండి. సూర్యుడికి కూడా గ్రహణం పడుతుంది, కానీ అది కాసేపే కదా, మళ్ళీ ఆ తర్వాత అంతకంటే ఎక్కువ వెలుగుతో బయటకు వస్తారు. మన లైఫ్ కూడా అంతేనండి. మనం సమస్యలు

వైపు చూస్తూ కూర్చుంటే సమస్యలే కనిపిస్తాయి. అదే సొల్యూషన్స్ వైపు, అవకాశాల వైపు నిలబడితే మన కష్టాలనే చీకటి మన వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వెలుగు ముందు చీకటి ఆటలు సాగవు కదా. సో ఎప్పటికైనా మనం అవకాశాల వైపు చూస్తే ఖచ్చితంగా మనకి వెలుగే కనబడుతుంది, చీకటి అనేది కనపడదు అనమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3.

0: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్ గెలుచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఆలస్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మళ్ళీ రావ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎవరు పాడారంటే కనుక సునీత గారు పాడగా, సరే శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారి లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:58 దాటి 58 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి నేనైతే కళ్యాణ్ గారు చెప్పిన మాట అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, చూపలేని మన కలర్ గారే అంత పెద్ద ప్రపంచాన్ని గెలిచి అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచారు అంటే అన్నీ ఉన్న మనకెందుకండి అంత భయం చెప్పండి. పరిస్థితులు ఎప్పుడూ మన చేతిలో ఉండవండి, కానీ మన ఆలోచనలు ఎటువైపు ఉండాలనేది పక్కాగా మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు నుండి చీకటి వైపు చూడడం బంద్, ఎప్పుడు ఆశ అనే సూర్యుడి వైపే మనం మొహం ఉంచుదాం, విజయాన్ని అందుకుందాం. ఏమంటారు? మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:58 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బై బై చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ టింట్ యుండు విత్ భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. ఆంధ్రప్రదేశ్ను కేవలం సాంకేతిక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక ఆరోగ్య కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతికతను ఆధ్యాత్మికతను అనుసంధానించి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని రాష్ట ప్రజలకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యోగా భారత నాగరికత సంస్కృతిలో అంతర్భాగమే కాకుండా ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో

అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారం లభించింది. భారత సొలిసిటర్ జనరల్ ఎస్జీ తుషార్ మెహతా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 ఏళ్లు పొడిగించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. 12వ తరగతి సమాధాన పత్రాల వెరిఫికేషన్ పునర్ మూల్యాంకన ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఆదివారం ప్రకటించింది. ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొంది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ అన్నారు. నిడదవోలులో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సీపెట్లో 3 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు సీపెట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడలో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవక్షేత్రం ప్రాజెక్టుకు 4జూలైన శంకుస్థాపన చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే 3 యుద్ద నౌకలను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ చెన్మయ్య శ్రీపద పాడగా, గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాహితి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:08 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా విషయాలు. మరి ఈరోజు మన టాపిక్ వింటేనే గుండెల్లో ఏదో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. అదేంటో తెలుసా? నమ్మకం. ఎస్, ద వన్ అండ్ ఓన్లీ వన్ వర్డ్, నమ్మకం. ఇంగ్లీష్లో దీన్ని ట్రస్ట్, ఫెయిత్, బిలీఫ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ మన తెలుగులో నమ్మకం అంటే అక్కిక్కే వేరు కదా. మరి దీని గురించి మాట్లాడుకోవాలంటే, సింపుల్గా చెప్పాలంటే, రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడో పైన ఫ్లైఓవర్ కడుతూ ఉంటారు, దాని కింద నుంచే మనం హ్యాపీగా సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు? ఆ బ్రిడ్జ్ మనల్ని ఎత్తిన పడదు అనే నమ్మకం. ఇలా మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ నమ్మకంతో జరిగిపోతూ ఉంటాయి. నమ్మకం అనేది ఓ పేపర్ లాంటిది. ఒక్కసారి నలిగిపోతే ఎంత ఐరన్ చేసినా మునిపట్ల స్ట్రైట్గా అయితే అవ్వదు. సో నమ్మకానికి అంత పవర్ ఉందన్నమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

జోస్ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఒకటి మూడు నుంచి విన్నారు కదా. మరి ఎవరు పాడారంటే గనక ఉదిత్ నారాయణ్ అండ్ సుజాత పాడగా మన శర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:15 దాటి 37 సెకండ్లు కావస్తుంది. మనం

జోరుగా హుషారు గలవు. నేనైతే నమ్మకం గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, లైఫ్లో మనం ఎవరినైనా నమ్మితే రెండు విషయాలు జరుగుతూ ఉంటాయండి. ఒక మంచి రిలేషన్ మిగులుతుంది, లేదా ఒక లైఫ్ లాంగ్ మర్చిపోలేని లెసన్ మిగులుతుంది. మన వాళ్ళు ఇంకో మాట కూడా అంటూ ఉంటారండి, అదే మూఢనమ్మకం. అంటే కళ్ళు మూసుకుని నమ్మేయడం అనమాట. ఎదుటివాడు వెన్నుపోటు పొడుస్తున్నా, లేదు లేదు వాడు నా ఫ్రెండ్, చాకు షార్ప్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు అనుకుంటే మాత్రం అది అమాయకత్వం. అందుకే నమ్మకం ఉండాలి, కానీ అది గుడ్డిగా ఉండకూడదు అనమాట. ఇంకా చాలా విషయాలు ఈ నమ్మకం గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే తొలి ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా వేసేస్తామని మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:22 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనం విన్నాం జోరుగా విశారగాలు. నేనైతే నమ్మకం గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, ఎదుటి వారిని నమ్మడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. దాన్ని మన పెద్దలు ఆత్మవిశ్వాసం అంటారు. ప్రపంచం మొత్తం నిన్ను నమ్మి నిన్ను నువ్వు నమ్మకపోతే నువ్వు సాధించేది ఏంటి అంటే 0. అదే ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు క్రియేట్ చేసేది హిస్టరీ అవుతుంది. సో ఎదుటివారు మనల్ని నమ్మారా లేదా అనేది పక్కన పెట్టేయాలి. మన మీద మనకు ఎప్పుడూ నమ్మకం ఉండాలి, అదే ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.2. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనము నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అజిత్ సింగ్ అండ్ కోరస్ పాడగా అరుణ్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా వనమాలి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:29 దాటి 25 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగా వచ్చారు. అసలు నమ్మకం అంటే ఏంటో తెలుసా అండి? కళ్ళు మూసుకుని వేరే వాళ్ళ చేతిలో చెయ్యి వేయడం కాదు, వీడు నన్ను అగాధంలోకి తోసేయడు అని గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవడం అనమాట. రిలేషన్స్కి నమ్మకం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఫ్రెండ్షిప్ అయినా, లవ్ అయినా, బిజినెస్ అయినా నమ్మకం అనే పునాది లేకపోతే బుజ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ అయినా సరే పేక మెడలా కూలిపోవాల్సిందే. నమ్మకం ఎలా ఉంటుందంటే మనం పెంచే పెంపుడు జంతువులు లాంటిది అనమాట. మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అది అంత విశ్వాసంగా ఉంటాయి. అదనమాట నమ్మకంకున్న పవర్. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మోహన్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ అండ్ చిన్మయ శ్రీపాద పాడగా, గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాహితి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:38 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగోషరగలం. మరి ఇప్పటి వరకు నమ్మకం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దీని ఆపోజిట్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదేనండి నమ్మక ద్రోహం గురించి. ఇది బయట ఎక్కడో ఉండే శత్రువు చేరండి, మన పక్కనే కూర్చుని మనతోనే కలిసి బిర్యానీ తింటూ మన ప్లేట్లోని ఆనియన్స్ని దొంగలించే రకాలు అనమాట. చెప్పాలంటే శత్రువు వెనక నుంచి పొడిస్తే వచ్చే నొప్పి కంటే మనవాడు ముందు నిలబడి నవ్వుతూ గుండెలకు గుచ్చే చాకు నొప్పి చాలా డేంజర్ అండి. ఎందుకంటే గాయం శరీరం మీద కాదు, నేరుగా మన ఆత్మ మీద పడుతుందన్నమాట. ఒక్కసారి నమ్మకం బ్రేక్ అయిందంటే ఆ తర్వాత వాళ్ళు ఎంత నిజం చెప్పినా కూడా మనకు అబద్ధంలాగే వినిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నమ్మక ద్రోహం అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం చాలా విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 9:46 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలం. నేనైతే నమ్మకం గురించి మాట్లాడాను, అలాగే నమ్మక ద్రోహం గురించి కూడా మాట్లాడాను కదా. మరి ఈ నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఒక క్విక్ కంపారిజన్ మీతో అయితే షేర్ చేస్తాను.

అన్నమాట. నమ్మకాన్ని సంపాదించుకోవాలి అంటే కొన్నేళ్ల టైం పడుతుంది. అదే నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు. అలానే ఒక మనిషిని నమ్మితే గుండె తేలికగా హ్యాపీగా ఉంటుంది. అదే మనిషి నమ్మక ద్రోహం చేస్తే గుండె బరువెక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నమ్మకం ఉంటే లైఫ్ లాంగ్ ఒక వండర్ఫుల్ జర్నీలా అనిపిస్తుంది. అదే నమ్మక ద్రోహం చేస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఒక చేది పాఠమైతే నేర్పిస్తూ ఉంటుంది. సో అదే అనమాట నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఉన్న తేడా. మరి మీరు అందరితో నమ్మకంగా ఉంటారు, నమ్మక ద్రోహంగా ఉంటారు, మీ ఇష్టం. ఇంకా మరి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే అర్మన్ మాలిక్ పాడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:52 దాటి 40 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషారుగాలు. నేనైతే నమ్మకం గురించి నమ్మక ద్రోహం గురించి మాట్లాడాను కదా, రెండు పక్కన పెడితే లైఫ్లో ఒకటి మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని నమ్మారు అంటే వాళ్ళు అమాయకులు కాదు, మన మీద వాళ్ళకి అంత గౌరవం ఉందని అర్థం. ఆ నమ్మకాన్ని ప్రాణం పోయినా బ్రేక్ చేయకండి. ఒకవేళ ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేస్తే లైట్ తీసుకోండి. వాళ్ళు మీకు మంచి లెసన్ నేర్పించి వెళ్ళారు అని అనుకోండి, సైలెంట్గా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి మీ లైఫ్లో మాత్రం ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మన స్మైల్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదండి అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 26 సెకండ్లకు వస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకైతే బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. మిస్టర్ నోకే నుంచి హరిచరణ్ పాడిన పాట, అలాగే రామజోగి సచ్చి గారి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాని. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ హెల్ప్ లైన్ 1972 ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గరుడ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాష్ట వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 58.12% మంది ఓటర్లకు గన్నా పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తామని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో వీఎంఆర్డీఏ నిధులతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని శాసనసభ్యులు అదితి గజపతిరాజు చెప్పారు. డివిజన్లో పలు అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ఉన్నారు కదా నేను లోకల్ నుంచి, మరి ఇది ఎవరు పాడారంటే కనుక నరేష్ అయ్యర్ అండ్ మనిష పాడగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమన్ గారు లిరిక్స్ అందించారు అనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 36 కా వస్తుంది. మనం ఏం చెప్పాం హార్విల్లోకి. మరి ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కోతి 1 నిమిషంలో 2 అరటిపళ్ళు తినగలదు, మరి 100 అరటిపళ్ళు తినడానికి దానికి 8 నిమిషాలు పడుతుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 0866244888 అయితే మెసేజ్ చేసేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 17 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి హరివిల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక కోతి 1 నిమిషంలో 2 అరటిపళ్ళు తినగలదు, మరి 100 అరటిపళ్ళు తినడానికి దానికి 8 నిమిషాలు పడుతుంది అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య అంటూ పంపించారు నరసింహారెడ్డి మాధవరం నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమన్లపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజన్య గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అలాగే స్టోరీ బాగుందని చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఇంకా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం నుంచి దూగుపర్తి శివప్రసాద్ శ్రీను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే కిషోర్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ ఈజ్ అంటూ సత్యనారాయణ దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య గారు, గుడ్ మార్నింగ్. రాజేష్ హిందూపురం నుంచి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ మామ్. పద్మ శేఖర్ చంద్ర నవ్య కాకాని నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఒక అరటిపండు తినడానికి 1 నిమిషం పడుతుంది, కాబట్టి 100 అరటిపళ్ళు తినడానికి 100 నిమిషాలు అంటూ పంపించారు. పిఎస్ రంగారావు గారు హస్తాంబరం చెన్నై నుంచి, ఎగ్జాక్ట్లీ నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశానండి. ఇంకా మల్లికార్జున అభిరామ్, అది రాంగ్ ఆన్సర్ అనమాట, కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సెకండ్స్ కాదు మినిట్స్ అనమాట. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి. సుజాత సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి. పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్ గారు అంటూ పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. అక్కరపాకు నుండి రమ రాంగ్ ఆన్సర్ అండి, 100 అని పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, నమస్తే, బాగున్నారా, హర్విలికి స్వాగతం అంటూ రఘువీర్ సింగ్ జుగ్నాబాయ్ ఏలూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. విస్తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఎన్ని మినిట్స్ అంటే 50 మినిట్స్ అనమాట. టైం పెరిగినంత మాత్రాన కోతి తినే స్పీడ్ అయితే మారదు కదా, సో అందుకని 100 / 2 చేస్తే 50 మినిట్స్ అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు అనుకోండి, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది, మరి అదే టెర్రస్ మీద 12 బట్టలు ఆరడానికి అవి 8 గంటలు పడుతుంది. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది, మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి 8 గంటలు పడుతుంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866-2488-14 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు ఇది భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సంతోషం మోయ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ అండ్ ఉష పాడగా సిరిబెనల్ సీతారాం సజ్జ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, టెర్రస్ మీద 6 బట్టలు ఆరేశారు, అవి పూర్తిగా ఆరడానికి సరిగ్గా 6 గంటల సమయం పట్టింది. మరి అదే టెర్రస్ మీద ఒకేసారి 12 బట్టలు ఆరడానికి అవి ఎన్ని గంటలు పడుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. పిఎస్ రంగారావు గారు వేస్తామరం నుంచి, చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ పెడ నుంచి ఇంద క్వశ్చన్ కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సెకండ్ క్వశ్చన్ కూడా. సత్యనారాయణ దేవినగర్ నుంచి, కాదండి రాంగ్ ఆన్సర్ పంపించారు. తిరువేదిల్లో వెంకట సుబ్బారావు శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా నుంచి కాజా నుండి పంపించారు, ఆన్సర్ 30 మినిట్స్ అని, కాదండి. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకు శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కోటా శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి. అక్కరపాటి నుండి రమగారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడల జోగనాథ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జండ్రపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యదేవ్ నేతాజీ నవీన్ కుమార్ ఆన్సర్ అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. నరేంద్రప్ప గారు కర్ణాటక నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆర్జ సౌజ్ని గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుజాత అండ్ శ్రీనివాసరావు గారు దొడదేవరపండి నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చెలపండి నుండి మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రఘువీర్ సింగ్ సుగ్నాబాయ్ హెలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం అంటూ పంపించారు కానీ పేరు ఎక్కడో పంపించినట్టున్నారు, పేరైతే లేదు, ఆన్సర్ అయితే కరెక్టే. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అబ్దుల్ కలాం గారు పెద్దపరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి అనమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి మౌనిక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే 6 గంటలే పడుతుంది, అన్నీ ఒకేసారి ఒకే ఎండలో ఆరుతాయి కదండి. బట్టల సంఖ్య పెరిగితే సూర్యుడు వేడేమి పెరగదు, తగ్గదు కదా. సో అదే కరెక్ట్ ఆన్సర్, 6 గంటలే. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, 6 అవర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హరివిల్కి బాబే చెప్పేసే టైం వచ్చేసింది, అలాగే ఈనాటి నా షో కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి విషయాలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గన్లు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరంగానూ ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల ఆరు కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సాధన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన నషా ముక్త భారత సప్తాహ్ వాగ్దాన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల నిమిత్తం 76 మంది లబ్దిదారులకు 68,42,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పాస్పోర్టు దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు రాష్ట పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. 2025 సంవత్సరంలో అందించిన సేవలకు ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారం లభించింది. 12వ తరగతి సమాధానాల పత్రాల వెరిఫికేషన్ పునర్మూల్యాంకన ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను దశల వారీగా విడుదల చేస్తున్నామని పేర్కొంది. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు ఉమ్మడి జిల్లా అడ్మినిస్టేటివ్ న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ అన్నారు. నిడదవోలులో నూతనంగా ఏర్పాటు చేసిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సీపెట్లో 3 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు సీపెట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవక్షేత్రం ప్రాజెక్టుకు 4 జూలై శంకుస్థాపన చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు

కృష్ణమూర్తి తెలిపారు. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా విడుదలైన 13,77,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 11 hours 8 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్. అన్నమయ్య చిత్రం నుంచి కూల్గా ఒక అద్భుతమైన పాటను విన్నాం కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి అన్నమాచార్య కీర్తన ఇది. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జో అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం. భారతీయ కళలు, వాటి ఇంపార్టెన్స్, నేటి యువత వాటిని నెగ్లెక్ట్ చేసే తీరు, దానికి సొల్యూషన్తో సహా నిగూఢ సత్యాన్ని నృత్య సంగీత వినోదాలతో కళా తపస్వి విశ్వనాథుడు సందేశాత్మకంగా మనకు అందించిన సువర్ణ కమల చిత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా గుర్తుండిపోతుంది. ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని లేదు, ఎప్పటికీ కూడా ఈ సినిమా సువర్ణ కమలమే. సో స్వర్ణ కమలం సినిమా కబుర్లు ఒకసారి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ ఇప్పుడు మీకోసం స్టేట్ రౌడీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతం వస్తుంది. వింటూ స్టేట్యూన్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

లెవెనాస్ 14:37 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన దగ్గరే, మన చుట్టూ మనం రోజు చూసే విషయాలు, ప్రతి క్యారెక్టర్ కూడా అతి సహజంగా పోర్ట్రే చేసిన విధానం ఈ సినిమాను తారాస్థాయిలో నిలబెట్టింది. కళని కాసులతో తూకం వేసి కాదనుకుంటే నష్టపోయేదెవరు? ప్రకృతి ప్రసాదించిన ప్రతిభను సాధనతో వికసింపజేస్తే అది స్వర్ణకమలం. ఈ సత్యాన్ని ఆపాత మధురంగా అందమైన కథతో, కథనంతో కళా తపస్వి తీర్చిదిద్ది మనకు అందించారు. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్లకు చూపించి చెవులకు వినిపించడం మాత్రమే కాదు, మనసుని కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది, కళాకారుడు చరితార్థుడవుతాడు. ఇలాంటి అమృతతుల్యమైన సంభాషణలు ఎంత చక్కగా రాశారో ఈ సినిమాలో. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను స్వర్ణకమల మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు కలిసి అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

అద్భుతమైన పాట విన్నారు కదా, డిబేట్ బిట్వీన్ టూ పర్సన్స్. పాట సంగీత పరంగా సాహిత్య పరంగా ఉంటూనే వాళ్ళిద్దరి మనసులోని మాటలు పూర్తి అర్థం వచ్చేలాగా ఎంత అద్భుతంగా రాశారో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. డాన్స్లో వేరియేషన్ కానీ, హీరోయిన్ కాస్ట్యూమ్స్లో చేంజ్ కానీ అద్భుతంగా ఉంటుంది. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అని హీరో అంటే, పరుగాపక పయనించవే తలపుల నావా అని హీరోయిన్. హీరో చేతిని వదిలి తన దారికి వెళ్ళిపోతుంది. పాటలోనే ఎంత చక్కగా వివరించారో. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ స్వర్ణకమలం. చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం. హీరోయిన్ భానుప్రియ గారు యాక్టింగ్ విషయానికి వస్తే, గజ్జలు బావిలో పడిపోయాయి నూకాలు అనడం, పని మనిషి నూకాలు సహా ఆ ఇంట్లో ప్రతి క్యారెక్టర్ ఎంతో సహజంగా నటించి మెప్పించారు. కొలువై ఉన్నాడే పాటలో భానుప్రియ ఎక్స్ప్రెషన్స్ మాటల్లో చెప్పలేం, ఓ రేంజ్లో ఉంటాయి. అందమైన కళ్ళల్లో అభినయం, ఆ బాడీ లాంగ్వేజ్. ఆకాశంలో పాటలో అయితే ఇంటి నుంచి బయటకు వచ్చి హీరోయిన్ బ్యానర్ చూసి ఆమెలాగా పోజ్ పెట్టడం, అండ్ ఆ పాటలో లిరిక్స్, డైలాగ్ డెలివరీ. ఇప్పటికీ అలాంటి కథానాయిక కోసం వెతికిన నో వే. పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం స్వర్ణకమలం చిత్రం నుంచి అందమైన పాటను ప్లే చేస్తున్నాను. ఎస్ జానకి గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

11:30:56 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్వర్ణ కమలం. సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నది ఉన్నట్టు గీయటానికి ఊహించుకోవడం ఎందుకండి? మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ లయబద్ధంగా నడిచిపోతుంది అంటూ వెంకటేష్ గారు చెప్పే మాటలు ఒకటేంటి, అన్ని ఆణిముత్యాలే. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే శ్రీలక్ష్మి సాక్షి రంగారావు కాంబినేషన్, ఫోటోస్కి పూజ చేయడం, బ్రహ్మాండంగా పేలింది కదా కామెడీ. మీకు అసలు సంగీత జ్ఞానం లేదు, శ్రీమతి అంటే తాళంలో కుదరడం లేదు, అయినా మీరు మధ్యలో అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు, ఇలాంటి డైలాగ్స్ అన్నమాట. అండ్ వెంకటేష్ పక్కనే ఉండేటువంటి ఈ పిల్లాడు ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారుగా అంటాడు అనమాట. సో

వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కామెడీ విషయంలో కానీ అప్పయ్యర్ కానీ. అండ్ బావి సీన్ అయితే ఇప్పటికీ మర్చిపోలేం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గజ్జలు బావిలో పడిపోవడం, సో సూపర్బ్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఒక కామెడీ కాదండి అసలు ఈ సినిమాలో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కళని కాసులతో తూకం వేసి కాదనుకుంటే నష్టపోయేది ఎవరు అనేది. సో ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ ప్రతిభను సాధనతో వికసింపజేస్తే అది స్వర్ణ కమలం ఎలా అవుతుంది అనే విషయాన్ని మనకి ఎంత క్లియర్గా చెప్పారు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఘనాపాటి అన్న పదానికి అర్థం తెలియని నీకు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలి అంటూ చందు క్యారెక్టర్ చెప్పే డైలాగ్, పెద్దల పట్ల తనకున్న గౌరవం వ్యక్తపరిచే విధానం అద్భుతంగా చిత్రీకరించారు విశ్వనాథ్ గారు. సాధనే తప్ప సంపాదన తెలియని కూచిపూడి నాట్యాచారి శేషేంద్ర శర్మ గారు పెద్దమ్మాయి సావిత్రిని సంగీతంలోనూ, చిన్నమ్మాయి మీనాక్షిని నాట్యంలోనూ చెప్పుకోదగ్గ స్థాయికి చేర్చి ఆధునిక ప్రపంచానికి కావలసిన చదువును మాత్రం చెప్పించలేకపోతారు. అయితే సావిత్రి సంగీతాలను అంటే ఆవిడకు వచ్చినటువంటి సరిగమల్ని సంపాదనతో ముడిపెట్టకుండా ఉపాధి కోసం గౌరవప్రదమైన పనులు చేస్తూనే సంగీతంలో రాణించే అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి మీనాక్షి అందుకు పూర్తిగా భిన్నం, కడుపు నింపని కళ దేనికంటుంది.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ స్వయం కృషి చిత్రానికి జానకి గారు పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఆ సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం. చదువు నేర్పనందుకు బాధపడుతూ విలాసవంతమైన అధునాతన జీవన శైలి కోరుకుంటూ ఆకాశంలో ఎగిరిపోవాలనుకుంటుంది. పక్కింటిలో దిగిన పబ్లిసిటీ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ కి శర్మగారి ఫ్యామిలీ నచ్చుతుంది. అతని మంచి మనసుకి కళా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీనాక్షి మరీ మరీ నచ్చుతుంది. తన ఇష్టాన్ని నేరుగా చూపించకుండా మీనాని అద్భుతమైన కళాకారిణిగా ప్రపంచానికి చూపించాలని ఆరాటపడతాడు. అవకాశం వచ్చినప్పుడల్లా చేయందిస్తాడు. మీనాలో మొండితనం వాళ్ళిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం మనం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ ఆపద్ బాంధవుడు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కళాతపస్వి విశ్వనాథుని స్వర్ణ కమలం సినిమా విశేషాలు. సో 1988 విడుదలైన స్వర్ణ కమలంపై అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకున్నారు, ఉత్తమ దక్షిణ భారత చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా భానుప్రియ కూడా నంది అవార్డు, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు. ఉత్తమ నటుడిగా వెంకటేష్, ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల గారు నంది పురస్కారాలు అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, శుభ సంకల్పం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుత్రరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్ర విశేషాలు. మనం స్వర్ణ కమలం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ ప్రతి డైలాగ్ కూడా ఎంత మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అంటే అన్ని సూపర్బ్ గా ఉంటాయని చెప్పాను కదా. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, భానుప్రియ గారు అంటారు అనమాట ఫ్రెండ్ తోటి, అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనంగా బ్రతకాలా, ఆ వచ్చే అదృష్టం ఏదో ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు, అర్థం చేసుకోవు అంటుంది. సో అండ్ అలాగే వాళ్ళ అక్కతోటి అన్ని షేర్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఈ సిస్టర్స్ ఇద్దరు కూడా ఎంత బాగుంటుందంటే వాళ్ళిద్దరి మాట్లాడుకుని, అంటే అక్క ఏమో ఎంత చాలా చక్కగా చెల్లించి చూసుకునే పద్ధతి కానీ, ఆ కేరింగ్ కానీ, అండ్ తిన అక్కతో ఆ ఫ్రీనెస్

మాట్లాడడం గాని, మరి నీకు కూడా గొప్పింటి కోడలు అయిపోవాలని, మంచి మంచి చీరలు కట్టుకోవాలని, ఎంచక్క నగలు పెట్టుకోవాలని, దర్జాగా బతకాలని లేదా అంటుందా మేడం. సో మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తే ఎంత బాగుంటుందో కదా. అండ్ ఫైనలీ ఒక గురు పూర్ణిమ నాడు ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. ఒకప్పుడు విదేశాలు విమానాలు అని ఆశపడిన మీనాక్షి ఆకాశంలో విహరించే అవకాశం వచ్చినా కూడా ఎప్పుడు తనకి చేయందించినటువంటి చందు చేతుల్లో సువర్ణ కమలంగా ఒదిగిపోతుంది. సో విశ్వనాథ్ గారు ఎంత బ్యూటిఫుల్ గా తెరకెక్కించారంటే ఈ మూవీని, చెప్తున్నాం కదా ఇన్ని వసంతాలైనా కూడా ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం చూస్తున్నా కూడా ఈ సినిమా ఎంత బాగుంటుంది అంటే ట్రై చేయండి, ఇంకొకసారి ట్రై చేయండి చూడడానికి. సో ఫైనల్గా ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను స్వర్ణకమలం చిత్రం నుంచి. అండ్ ఈనాటి సినిమా కబుర్లు అయితే బాగున్నాయి కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం ఫ్రమ్ ద మూవీ స్వర్ణకమలం. వింటూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: పట్టుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. భారత్ ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే ఏడాది మార్చి నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను అభివృద్ది చేస్తున్నట్లు విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఇప్పటి వరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే నేతన్నకు భరోసా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తామని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో వీఎంఆర్డీఏ నిధులతో అభివృద్ది పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని శాసనసభ్యులు అదితి గజపతిరాజు చెప్పారు. డివిజన్లో పలు అభివృద్ది పనులను ఆమె పరిశీలించారు. రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

12 hours 4 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మన భావోద్వేగాలు మన హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి అన్న విషయం మీకు తెలుసా? కోపంగా ఉంటే మన ఆరోగ్యం ఒకలా, సంతోషంగా ఉంటే మరొకలా ఉంటుందన్న విషయం మీకు తెలుసా? అవును, ఎగ్జాక్ట్గా అండి. మరి ఆ విషయాలని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా ప్రోగ్రాంలో. రైట్ నో మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఈ చిత్రానికి కార్తీక్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

12:10:25 ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం మనం కోపంగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందట. అదే ఒక్క నిమిషం హ్యాపీగా ఉంటే 5 గంటలకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. అందుకే అన్నారేమో సంతోషం సగం బలం అని. ఆనందం అంటే మనకి ప్రతి నెల వచ్చే శాలరీ కాదు కదా, ఫ్యామిలీతో హాయిగా గడపటం, నచ్చిన పని చేయటం, నచ్చినట్టుగా ఉండటం. ఏమంటారు, హ్యాపీనెస్ ఎక్కడో ఉందని అక్కడికి ఇక్కడికి పరుగులు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇక్కడ మనశ్శాంతిగా లేదు, అక్కడ వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం అనుకుంటారు. బట్ ఒక విషయంగా చెప్పాలి అంటే, కొంతవరకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం ఓకే, కానీ హ్యాపీనెస్ కోసం మాత్రం ఎప్పుడు మనం పరిగెట్టకూడదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఒక బటర్ఫ్లై లాంటిది అనమాట, నాకు ఎలా చెప్పాలి అంటే సీతాకొక చిలుక లాంటిది అనమాట. దానికోసం మనం పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, అది అస్సలు మనకు దొరకదు. అదే ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే అదే వచ్చి మన మీద వాలుతుంది, అవునా కదా? ట్రై చేసి చూడండి. సో మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, హ్యాపీనెస్ కోసం మీరు కంగారు పడిపోయి ఏదో చేసేసి ఏదో అవ్వకండి. సో హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా మనలో మనం చేసే పనులను బట్టి ఉంటుందన్నమాట. సో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకు ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది, ఎలా ఉంటే హ్యాపీగా ఉంటుంది, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్తోనా, ఇంకెవరితో ఉంటే హ్యాపీగా ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది కదా, సో ఉన్న దానిలోనే మనం హ్యాపీగా బ్రతకాలి అండ్ ఉన్న ఆ లైఫ్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, చెప్తూ ఉంటాం అందరికీ, కానీ బట్ పాటించే విషయానికి వస్తే మాత్రం కుదరదు అనమాట. బిజీ షెడ్యూల్ కదా, బిజీ లైఫ్ అయిపోతూ ఉంటుంది. బట్ కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం హ్యాపీగా ఉంటే మనకి హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, చక్కగా మనం హ్యాపీగా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు, ఇంకొంచెం ఎక్కువ

కాలం బ్రతకచ్చు. టెన్షన్ టెన్షన్గా పరుగులు తీస్తూ, సంపాదన కోసం పరుగులు తీస్తూ చాలా కంగారు పడిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంకా మాట్లాడుకుందాం, మీకు తెలుసు ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి. బిఫోర్ దట్ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ధమ్కీ, దాస్కా ధమ్కీ చిత్రం నుంచి ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల. వింటూ స్టే ట్యూన్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకుంటున్నాం కదా, హెల్దీగా ఉండాలంటే కోపం అనేది అస్సలు మన దగ్గరికి రానియకుండా సంతోషంగా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. హ్యాపీగా ఉంటూనే ఉండాలి. సో మరి హ్యాపీగా ఉండాలి అంటే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే ఉండాలి కదా. మరి ఇంకొక విషయం ఏంటంటే, మన కళ్ళు ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. చూపులో గనక ఏమాత్రం మార్పు వచ్చినట్లు అనిపించినా కూడా అది మీకు ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. హఠాత్తుగా రెండుగా కనిపించడం కానీ, సరిగా కనిపించకపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా నోటీస్ చేస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది బెటర్. మరి విషయం ఏంటంటే, మన ఆరోగ్యం గురించి మన కళ్ళు బోలెడన్ని విషయాలు చెప్తాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ పాడినటువంటి పాట, ప్రణవి అండ్ భీమ్స్ కలిసి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24, 25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వ్యాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో క్యాప్ వెర్డే ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్ బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్సేమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

యానిమల్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, అనంత శ్రీరామ్ గీతం ఇది, రాఘవ చైతన్య ప్రీతం పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 45 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం సో మరి మీలో ఉన్న ఆత్మకి మీ కళ్ళే అందమైన కిటికీలు అని చెప్పొచ్చు. ఎవరు ఎందుకు ఈ మాట చెప్పారో అని చాలా పరిశోధనలు కూడా జరిగాయి. అండ్ మన కళ్ళు మన గురించి, మన ప్రస్తుత హెల్త్ కండిషన్ గురించి నిజాలనే వెల్లడిస్తాయని కూడా నిరూపించబడింది. మరి ఆ కళ్ళు చెప్పే కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ ప్రేమకు వేళాయిరా, సంగ్ బై ఉన్ని కృష్ణన్ అండ్ చిత్ర. అండ్ ఈ పాటకు సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు,

12:51 12:32 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన కళ్ళు బయట పెట్టే విషయాలు తెలుసుకోవడానికి ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. అందులో ముందుగా చూపు మసక బారటం. నవేడేస్ చాలా జాబ్స్ లో, అంటే చాలా ఉద్యోగాల్లో చాలా మంది కంప్యూటర్స్ పై గంటలు గంటలు పనిచేయడం జరుగుతుంది. మరి దీనివల్ల ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే కాంతి ప్రభావానికి కళ్ళు మండటం, చూపు మసక బారటం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈ డిజిటలైజేషన్ ముందుకు పోవడం వల్ల మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, మంచిని మాత్రమే తీసుకోండి. అండ్ మీకు తెలుసా, ఒత్తిడి గాని, వృద్ధాప్యం గాని, పోషకాహార లోపం ఇలాంటి కారణాల వల్ల కనుబొమ్మల మీద ఉండేటువంటి వెంట్రుకలు రాలిపోవడం, దీని ఫలితంగా అలోపీషియా అరేటా స్పాట్ బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉందట. అండ్ థైరాయిడ్ సమస్య కూడా దీనికి కారణం కావచ్చు. ఇలాంటివి గనక మీరు గుర్తిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అందమైన కళ్ళు అందమైన విషయాలనే మనకు చెప్పేలాగా మన కళ్ళను మనమే కాపాడుకుందాం. ఓకేనా, ఇది ఈనాటి మీకు తెలుసా. సో ఇప్పుడైతే మీకోసం ఆచార్య చిత్ర నుంచి అనురాగ్ కుల్కర్ని, రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణి శర్మ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్తు భారత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ విద్యుత్ సంస్థ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదిత డిస్కంను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటు డిస్కంల ప్రవేశానికి మార్గం సుగమం చేసేందుకే రాష్ట ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1972 హెల్ప్లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:04:21 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో మరి మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ధీరాలో. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట బయట పనులతో బిజీ బిజీగా ఉంటారు మహిళలు. నిమిషం కూడా తీరిక లేకుండా పనుల్లో నిమగ్నం అయిపోతారు. ఇంటి బాధ్యతల కారణంగా మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ వయసు వారైనా వారి లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ని కూడా తగ్గించుకోవచ్చు. అమ్మాయిలు ఏ విషయాన్నైనా నెగ్లెక్ట్ చేస్తారేమో కానీ ఏజింగ్ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిట్ చేయరన్నమాట, తప్పకుండా పాటిస్తారు. సో హెల్త్ విషయంలో అంతా ఒకటే కావచ్చు, కానీ మహిళల విషయానికి వస్తే విమెన్ హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త వహిస్తే వీటిల్లో చాలా సమస్యల్ని మన దగ్గరకు రానియకుండా నివారించుకోవచ్చు. మరి ఆ విషయాలు, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మాట్లాడుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి రేవంత్ లిప్సిగా పాడినటువంటి కాసర్ల శ్యామ్ గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. సో మరి నవడేస్ పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అందరినీ కలవర పెడుతూ అంతటా వినిపిస్తోంది. ఒకప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువగా వినిపించేది, కానీ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ దీన్ని అధిగమించింది. సో చిన్న వయసులోనే చాలా మంది దీని బారిన పడుతుండటం నిజంగా బాధాకరం కదా. 40 ఇయర్స్ దాటిన మహిళలు క్రమం తప్పకుండా 2 ఏళ్లకు ఒక్కసారైనా సరే మామోగ్రామ్ పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ ఆనవాళ్ళు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. మరి ఎలాంటి మార్పులు వచ్చినా కూడా ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించకండి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే క్యాన్సర్ను త్వరగా గుర్తించవచ్చు అండ్ ట్రీట్మెంట్ కూడా సులభం అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, దీన్ని 10 ఏళ్ల ముందే పట్టుకోవచ్చు. మరే క్యాన్సర్కు కూడా ఇలాంటి అవకాశం లేదు. సో అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ముదిరిన తర్వాతే తెలుసుకోగలుగుతున్నారు. మరి ముందే కొంచెం జాగ్రత్త పడితే పూర్తిగా ఆపేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. అండ్ గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్కు మెయిన్ రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పీవీ. ఈ హెచ్పీవీ వైరస్ సోకిన అందరికీ క్యాన్సర్ రావాలని ఏం లేదు, దీర్ఘకాలికగా ఉండి ఇన్ఫెక్షన్గా మారితేనే క్యాన్సర్గా మారుతుందన్నమాట. సో క్రమం తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి వాళ్ళు కూడా 80-85% వరకు కూడా అది క్యాన్సర్గా మారకుండా చూసుకోవచ్చట. మరి దీన్ని గుర్తించడానికి తేలికైన ప్యాప్స్మియర్ పరీక్ష అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారైనా సరే ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ హెచ్పీవీ ఇన్ఫెక్షన్ నివారించడానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి 9-15 సంవత్సరాల మధ్యలో అమ్మాయిలకు ఇవి ఇప్పించడం మంచిదన్నమాట. సో హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే ఇది చెప్తున్నారు, డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. సో మరి ధీరాలో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ప్రేమ చిత్రం నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రబడినటువంటి ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం

0: దానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్టంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల సంస్థ ఐజీ ఆకేఎన్ రవికృష్ణ. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలుకు సంబంధించిన అవగాహన ఒప్పందం ఎంఓయు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ బసవతార్గం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సత్యకుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో సమాజ భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ వంతు బాధ్యతగా నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షయవ్యాధి బాధితులను దత్తత తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల కోసం 76 మంది లబ్ధిదారులకు 68,42,000 రూపాయల చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గత 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 14,22,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ
1: మన పాలకొల్లు నియోజకవర్గంలో ఈ రోజు 76 మందికి 66,42,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ప్రతి వారం వారం లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు ఇస్తున్నామని అంటే ఇది మానవత్వమైనటువంటి ప్రభుత్వం. మీరు ఆసుపత్రుల్లో బిల్లులు తెచ్చుకుని మా ఆఫీస్ కు వచ్చి ఇస్తే మీరు ఎక్కడికి తిరగని అవసరం లేకుండా మేమే

0: చెక్కులు ఇస్తున్నాం అని అంటే ఎంత బాధ్యతాయుతంగా మేమందరం కూడా పనిచేస్తున్నామో తెలియని విషయాన్ని అందరూ కూడా గమనించమని మీ ద్వారా అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాం.
1: రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా ఇప్పటివరకు 58.12% మంది ఓటర్లకు గణన పత్రాల పంపిణీ పూర్తయిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 4,16,27,694 మంది ఓటర్లలో 2,41,93,304 మందికి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన 8,45,108 పత్రాలను ఇప్పటికే డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. ఓటర్ల వివరాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా నమోదు చేయడం కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహిస్తోందని వివేక్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో వాతావరణ మార్పుల ప్రభావం, ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో ఏర్పడే సవాళ్లు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ చర్యలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. అలాగే పప్పు ధాన్యాల పంటల సాగు విధానాలు, మెరుగైన దిగుబడుల సాధనకు అవసరమైన సాంకేతిక సూచనలు, పంటల నిర్వహణ పద్ధతులు, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై రైతులకు వివరించనున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని మంత్రి తెలియజేస్తూ
2: 6,137 ఆలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్ లో 73 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఇవాళ పనులు ప్రారంభించి మొదలుపెట్టి చేస్తూ వస్తుంది. ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారు, ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ అమలు పరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ యొక్క స్థలాల్ని చూపించగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో ఈ భజన మందిరాల ఏర్పాటుకి నిధులు కేటాయిస్తున్నాం.
1: ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషాముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబరుకి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. యువతను సరైన మార్గంలో నడిపించడమే లక్ష్యంగా నషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామని, పొగాకు రహిత విద్యాసంస్థల కార్యక్రమం, డ్రగ్స్ వద్దు బ్రో వంటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,289, పట్టణ ప్రాంతాల్లో 334 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇందుకోసం 5,247 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమవారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మన్నెపల్లి రామప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి విద్యార్థిని ఎస్విద కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017 జూన్ 22వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యానికి వర్షారణ్యాలు కీలకంగా నిలుస్తున్నాయి. వర్షాలు ఉష్ణోగ్రతలను నియంత్రించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అటువంటి వర్షారణ్యాల పరిరక్షణ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు ఉత్తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈగల్ ఆధీనంలో రూపొందించిన 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని పేర్కొన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని వెల్లడించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన ఈగల్ సంస్థ ఐజీ ఆకే రవికృష్ణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అంత మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 1:37:30 లో ఉంది వీబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. పండ్లు, కూరగాయలు, బ్యాలెన్స్డ్ డైట్ తినటం, రోజు మినిమం ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే వీటి ద్వారా ఏంటంటే రోగ నిరోధక శక్తి మనం పెంచుకోవచ్చు. దీని ద్వారా ఇన్ఫెక్షన్ల

బారిన పడకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, బాదం పప్పు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాల్షియం అనేది అందుతుందన్నమాట. మనకు కావలసినంత కాల్షియం అందుతుంది, సో బోన్స్ కూడా బలంగా మారుతాయి. పోషకాహార లోపం లేకుండా చూసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే విందాం. రుద్రమదేవి చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. చిత్ర, సాధనా సర్గం, చిన్మయ్యి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

45 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. పన్నెండు సంవత్సరాల నమ్మకం భారత్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. 12 సంవత్సరాల విజయవంతమైన అభివృద్ధి. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు కూడా జరుపుతుంది కదా. ఇందాకే మనం మాట్లాడుకున్నాం పోషకాహారం తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది విమెన్ హెల్త్కి సంబంధించి. సో మరి మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేలాగా చూసుకోవాలి. సంపూర్ణ పోషణ కోసం పోషణ్ అభియాన్, పిల్లలు, టీనేజ్ వాళ్ళు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పోషకాహార ఫలితాలు బెటర్గా అందించాలన్నదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్తహీనత ముక్త భారత్. ఫ్యూచర్లో భారతదేశం పోషకాహార లోపం లేని దేశంగా తన ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అంతేకాదు, మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఉపాధికి చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1 కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు సంవత్సరానికి సుమారు 1 లక్ష సంపాదిస్తున్నారు తెలుసా. సూక్ష్మ చిన్న తరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్రా లోన్ పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచింది. ముద్రా లోన్ పథకం కింద ఇచ్చే రుణ పరిమితి 2x చేసింది. మరి ఈ స్కీమ్లో శిశు 50,000 వరకు, కిషోర్ 50 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాల పేరిట ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. అండ్ ఇందులో తరుణ్ ప్లస్ అని కొత్త కేటగిరీని కూడా యాడ్ చేశారు. తరుణ్ ప్లస్ కేటగిరీ కింద 10 లక్షల నుండి 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మరి అదన్నమాట 12 ఇయర్స్ గవర్నమెంట్ సక్సెస్ పదం గురించి మనం మాట్లాడుకున్నాం. 1 hour 45 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్. ఇప్పుడైతే మీకోసం అమరన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఇది నంబర్ 150 చిత్రానికి నకాష్ జస్మిన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 2 hours 37 minutes 14 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందే సందరి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488814 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చే ముందు ఒక్క మెసేజ్ ఉంది చూద్దాం. కొన్ని మెసేజెస్ ఎవరు పంపించారు అంటే నాని మిర్యాల గూడ నుండి మెసేజ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుండి సినిమా కబుర్లు బాగున్నాయి అంటూ ఒక పెద్ద మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పెడన జోగారేంద్ర కాలనీ అపలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సినిమా కబుర్లో స్వర్ణ కమలం సినిమా విశేషాలు మీరు చెబుతుంటే మాకు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది, థ్యాంక్ యూ మేడం అంటూ మెసేజ్ చేశారు. చాలా బాగుందని థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సందేశ్ అందరికి రెడీగా ఉన్నాము అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ పులిపాటి వెంకటేష్ మహబూబా నగర్ నుండి మెసేజ్ చేశారు అండ్ అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి అండ్ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాజ నుండి టీవీ సుబ్బారావు పద్మశ్రీ పద్మశాలినా ఓకే శ్రీదేవి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్ అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందేశ్ సందడి అంటున్నారు. శుభ మధ్యాహ్నం అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

సో యాజ్ యూజువల్గా నేను సినిమాకి సంబంధించిన ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది ఒక సినిమా డైలాగ్, ఒక హీరో చెప్పారు, ఎవరా హీరో గెస్ చేయండి. ఆ వర్డ్ చెప్పగానే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు, నాకు తెలుసు. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి, ఖచ్చితంగా మీ పేరు ఉండేలాగా, ఓకేనా. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే, నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. ఎవరన్నారు? గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నంబర్కి. నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ. సో మరి ఈ పవర్ఫుల్ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

నిర్ణయం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి గణేష్ పాత్ర గీతం ఇది. మరి పాట విన్న తర్వాత 2 hours 50 minutes 33 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, మెసేజెస్ అయితే అలా అలా హాఫ్ సెంచరీ దాటేసినాయి అనమాట. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ శ్రీ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, రైట్ ఆన్సర్ ఏది? ఓకే. నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజురా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాస్కర్ పెడ నుండి ఇంకెవరు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ నాగా జగ్గయ్యపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. అండ్ జాండ్రపేట నుండి సజ్జ లీలారాణి రైట్ ఆన్సర్. మీరే క్లూ ఇచ్చేశారు కదా అంటున్నారు కదా. అండ్ అంటే అంత పవర్ఫుల్గా మనం చెప్పలేం కదా, సో పవర్ఫుల్ అని మనకు మనం చెప్పుకొని ఆ డైలాగ్ చెప్పేసాం అనమాట. సో అలా క్లూ వచ్చేసింది మీకు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి రైట్ ఆన్సర్. పాలెంపోలే యాళగడ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే నెక్స్ట్ అది నిన్న కదా అయిపోయిందండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కాకాని నుంచి పద్మ శేఖర్ చంద్ర నవ్య, రాంగ్ ఆన్సర్ అది. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు చూద్దాం. హాయ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు లోది విజయవాడ నంది భార్గవి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మెలాన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నాని గంగా, ఎస్ చిరంజీవి గారు కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రాజు శ్రీవత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ లావణ్య ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్. అండ్ ఎవరు ఎవరు ఎవరు అంటే యా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ నమస్తే అంటూ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం, కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎప్పుడు ఎవడు పోటీ రాడంట, అవును ఎందుకంటే నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, నాతో ఎవ్వరు పోటీకి రారు రాలేరు. ఎస్ కంప్లీట్ చేసేసారు మొత్తానికి. పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవర్ స్మైలింగ్ యాంకర్ అంట, అయ్యో మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్ కదా, ప్రభాస్ కాదు. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు ఆదిత్య మెసేజ్ చేశారు, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ కాదు కదా, ఈ ఆన్సర్ మీ క్లాస్లో ఉపయోగపడుతుంది ఉంచుకోండి, ఎందుకంటే ఆ ప్రశ్న అదే. కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుండి మెసేజ్ చేశారు. శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల పెదమస్తానరావు, దామర్ల శ్రీమస్తానరావు. ఓకే అడిగిన ప్రశ్న విన్నాను అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే రెబ్బవరం విలేజ్ నుండి నాగులు మీరా అమీదా బేగం, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి, ఓకే రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండల్ అంటూ మెసేజ్ చేశారు. బాలకృష్ణ గారు కాదండి. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ ఉన్నాయి ఎవరు పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం బండారుపల్లి నుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ మెసేజ్ చేశారు. రామ్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు కావచ్చు అంటూ మెసేజ్ చేశారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్
చూసారా, ఆన్సర్ పంపించారు కానీ పేరు పంపించలేదు. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర కావ్య అంటూ. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. మొత్తానికి మనకు వచ్చిన మెసేజెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా రైట్ ఆన్సర్. ఎక్కడ ఒకటి రెండు కన్ఫ్యూజ్ అయ్యారనమాట కొంచెం. అండ్ నేనైతే బాగున్నానండి, వానలో అస్సలు తడవడం లేదు. ఎక్కడ వర్షాలు పడుతున్నాయండి, అసలు మన రెయిన్ మన బీబీలో వచ్చే సాంగ్స్ వింటూ ఆ వర్షంలో తడవడం తప్ప బయట వర్షం కరువు అయిపోయింది. ఎప్పుడో వచ్చి కాసేపు వెళ్ళిపోతుంది. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ మీకోసం నేను గబ్బర్ సింగ్ నుంచి పాట తప్పకుండా ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గెట్ రెడీగా ఉండండి. సో రెడీగా ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చలనచిత్రం ఒకటి ఉంది. సో ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం కూడా. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, ఏంటంటే రాజమౌళి గారి RRR మూవీ అనే ఆన్సర్ అందరూ పంపించేస్తారేమో, అది కాదండి. దీనికంటే ముందు 90s వచ్చింది సినిమా. ఓకేనా, ఏంటో ఆ సినిమా గెస్ చేయండి, గెస్ చేసి నాకు పంపించండి. ఓకేనా, ఈ RRR అనేది ఆ 2 డెకేడ్ ఓల్డ్ రికార్డ్ని అయితే బీట్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 2 డెకేడ్స్ పాటు జపాన్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మన భారతీయ చిత్రం ఏది? అండ్ ఇంకో విషయం చెప్పాను కదా, రాజమౌళి గారి RRRకి ముందు. ఓకే, గెస్ చేయండి, ఆన్సర్ని పంపించండి. ఇప్పుడైతే మీకోసం గబ్బర్ సింగ్ నుంచి బాబా సేగల్ పాడినటువంటి పాట వచ్చేస్తుంది, రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాసేవల పర్యవేక్షణ, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. 2030 నాటికి దేశం నుంచి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రం దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణాభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మన్జీర్ జిలానీ సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ వారోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాగ్దాన కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026పై నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పుల్లంపేట మండలం ఉడుమారిపల్లి సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మరణించగా పలువురు గాయాలయ్యాయి. కడప చెన్నై ప్రధాన రహదారిపై తిరుపతి నుంచి కడప వెళ్తున్న బస్సు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కలిగించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22వ తేదీ జరుపుకుంటారు. తొలిసారిగా 2017లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

దడ మూవీ నుంచి జస్ప్రీత్ జస్ సుచిత్ర పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 3 hours 8 minutes 2 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి ఫస్ట్ క్వశ్చన్ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. మన పవర్ స్టార్ గారు చెప్పినటువంటి పవర్ఫుల్ డైలాగ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశాక మనం సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పేశాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు అనేది చూద్దాం. సో ఆల్మోస్ట్ 2 decades పాటు జపాన్ లో అత్యధిక వసూలు చేసినటువంటి మన భారతీయ సినిమా అన్నాను కదా, RRR కి ముందు. సో చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే 400 millions కేదర్ వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారు అడిగాం కదా, ఆ క్వశ్చన్ కనమాట. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి మీరు షో చేస్తున్నారని మా రేడియో మిత్రులు చెప్పారు బట్ నాకు వినడం కుదరదంట. అయ్యా మాకు జూన్ జూలై కాలేజీలో ఓకే అండి. సో ఎనీవే మొత్తానికి హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సర్ పంపించారన్నమాట కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత బిజీలో కూడా మన వింటున్నారనమాట, అంటే ఫాలో అవుతున్నారు. ఎనీవే అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరు పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్.

బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా. రాంగ్ ఆన్సర్ అండి, అది కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగా జగ్గయ్యపేట నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి నుండి పరిమిడి సురేష్ కుమార్, వర్ష శ్రీదేవి, రాంగ్ ఆన్సర్. అండ్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ శ్రీవాత్స రాజు మెసేజ్ చేశారు, గణేష్ కోనాపూర్ నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి మల్లీశ్వర్ అంటున్నారు, 1951 కాదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, జపాన్లో అత్యధిక రికార్డు సాధించినటువంటి తొలి చిత్రం. యా బాహుబలి ఇవి కాదండి, దానికంటే ముందు చెప్పాను నేను, 90స్లో అనే క్లూ కూడా ఇచ్చాను, 90స్లో వచ్చిన మూవీ ఒకటి అని చెప్పాను. ఆ తర్వాత ఈ రికార్డ్స్ అనేవి, ఆ రికార్డ్ని ఇవి బ్రేక్ చేసినాయి అనుకోండి, బట్ నేను ఫస్ట్ అంతకు ముందు చెప్పాను అనమాట, 90స్లో అని చెప్పి అడిగాను కదా. సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రాంగ్ ఆన్సర్, కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరువీధుల వెంకట సుబ్బారావు. తర్వాత మెసేజ్ ఎవరు, షబానా పెద్దగూడెం విలేజ్ నుండి మెసేజ్ చేశారు, వనపర్తి డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అండ్ గోర్లఖాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఆదిత్య 369 అంటున్నారు, కాదండి. సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు. దిలీప్ కుమార్ గారు నటించిన హిందీ చిత్రం, నేను తెలుగు మూవీ గురించి అడుగుతున్నాను. అయ్యా, మన భారతీయ సినిమా, మన తెలుగు సినిమా నేను చెప్పాను కదా, జపాన్ మార్కెట్లో. ఓకే సరే, చూద్దాం నెక్స్ట్ మెసేజ్. పోకిరి కాదండి, పిఎస్ రామారావు రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, నేతాజీ నవీన్ ఫ్రమ్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, బట్ నేను చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటనేది, ఓకేనా. అండ్ దామర్ల చినిమస్తాన్రావు అండ్ పెదమస్తాన్రావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ 400 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా అంటూ జపాన్లో పాలెంపొలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, మెలన్బి కర్నూలు బాలాజీ బాలాజీ నగర్ నుండి ఆన్సర్ అంటూ సాగర్ సంగం అంటున్నారు, కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ మెసేజ్ చేశారు. ఇందాకటి ఫాస్ట్ క్వశ్చన్ కది గబ్బర్ సింగ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, బాహుబలి కాదండి. అండ్ నెక్స్ట్ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి అండ్ జ్యోతి గారికి మా అభినందనలు అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ వచ్చి అంటూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్, నేను ఫోన్ చేశానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా సింహాద్రి అంటున్నారు, కాదు. కేజీఎఫ్ అనుకుంటున్నా అంటూ చిన్నకాకా నుంచి సుమా మెసేజ్ చేశారు, కాదు గబ్బర్ సింగ్, కాదు గబ్బర్ సింగ్ ఫస్ట్ క్వశ్చన్కి, ఓకేనా. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నారాయణ చిల్క నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. అండ్ నెక్స్ట్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ బొబ్బిలి రాజా అంటూ సీను ఐరాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ సాయి తేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్, రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ రామల్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నాగేంద్రప్ప ఉడేవు మోలకాల్మూరున ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తాలూకా, బట్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎండల నుంచి తట్టుకోవాలంటే ఒక వర్షం పాట పాడాల్సిందే అట. సో మన వివిధ భారతిలో ఏ పాట విన్నా కూడా చాలా కూల్గా ఉంటుందండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సాంగ్స్ మనం ప్లే చేస్తాం కాబట్టి అనమాట. సో అది మ్యాటర్ అయితే, మరి ఇంతకీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ముత్తు, రజనీకాంత్ గారి ముత్తు మూవీ ఉంది కదా, ఆ సినిమా అనమాట.

సో మరి థర్డ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను. ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఒకటి ఉంది, ఏంటా ఫారెస్ట్? ఓకేనా, ప్రపంచంలో సరఫరా అయ్యేటువంటి ఆక్సిజన్ మొత్తంలో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? గెస్ చేయండి రైట్ ఆన్సర్ని 8662488814 ఈ నంబర్కి మీ పేరుతో సహా పంపించండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్లో సగం ఉత్పత్తి చేసే ఫారెస్ట్ ఏది? మరణ మృదంగం చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3:21:03 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న ఇచ్చాను, ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి థర్డ్ క్వశ్చన్కి ఎవరు పంపించారు అంటే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, జగదేవిరుడు అతిలోక సుందరి, అసలు ఏ క్వశ్చన్కి ఆన్సర్ అండి ఇది? ఓకే, పెడని జోగానందర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అని పంపించారు. కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కామర్తి శంకర్ ఇందాకటి క్వశ్చన్కి ముత్తు అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే వంశీకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా రైట్ ఆన్సర్. రజనీకాంత్ ముత్తు అంటూ ఇందాకటి ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నుండి. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రామళ్ళకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ పాలెం పొలియ అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, చిన్నకాకాని నుంచి సుమ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. ఓ మార్నింగే విన్నారా, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొదుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, నేను ఫారెస్ట్ పేరు కదా అడిగాను. ఓకే చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు అంటే, పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ప్రపంచంలో సరఫరా అయ్యే ఆక్సిజన్

లో సగం ఉత్పత్తి చేసేటువంటి ఫారెస్ట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండి. కేవలం 2% సన్లైట్ మాత్రమే ఈ ఫారెస్ట్లో భూమి మీద పడుతుందన్నమాట. మిగతాదంతా కూడా చెట్ల పైన ఆగిపోతుంది. అంటే అంత దట్టంగా ఉంటాయి ఆ ట్రీస్ అన్నీ కూడా. సో చాలా వరకు మోడర్న్ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఫారెస్ట్ నుంచే వస్తాయి. సహారా ఎడారి నుంచి ఇసుక గాలితో లేచి వచ్చి అమెజాన్ ఫారెస్ట్లో పడుతుందన్నమాట. అలా నేల సారవంతంగా మారి కొత్త చెట్లు కూడా పెరుగుతాయన్నమాట. అది మ్యాటర్. త్రీ అవర్స్ 25 మినిట్స్ 11 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మన సందడి సందడి ప్రోగ్రామ్ లో. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నేను మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తాను. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు గెస్ చేయండి, రైట్ ఆన్సర్ని పంపించండి. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సుభహిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ప్రేమ పావురాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి రాజశ్రీ గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.

3:31:42 లో ఉంది వీపీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి అడిగిన ప్రశ్నకు ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం పేరు అని అడిగాను అనమాట. సో మనకి ఎవరెవరు మెసేజెస్ చేశారు అంటే పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు, యా రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలియా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ వంశీకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ సాయి తేజ చిత్తూరు నుండి రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ బుయ్యూర్ రైట్ ఆన్సర్, అండ్ చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప రైట్ ఆన్సర్ ని పంపించారు, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, పాటల పల్లకీజో అంట లేట్ గా వచ్చిన కూడా మొత్తానికి ఆన్సర్ పర్ఫెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్, అండ్ అమ్రీ భారత గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ గౌహతి నేతాజీ నవీన్ సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పెద్దటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు విఖ్యాతట ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. రామల్లకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతరావు రైట్ ఆన్సర్, అండ్ ఖమ్మం నుండి శివాని ధృతి రైట్ ఆన్సర్, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు.

రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అన్నారు, బట్ అదేంటనేది నేను చెప్తాను. అండ్ ఇమానేని వెంకటేశ్వరరావు, ఆమోదగిరిపట్నం, వేటపాలెం, బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఇందుకే ఆన్సర్ ఏంటి అంటే, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లలో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకం వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అదనమాట.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్, మళ్ళీ రిపీట్ చేస్తాను, అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. ఆన్సర్ని గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ, ఓకేనా? సో ఇప్పుడైతే మీకోసం ప్రేమ యుద్ధం చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మరి ప్రశ్న ఇచ్చేసాను కదా, అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 ఇక్కడ జరిగింది అనేది ప్రశ్న అనమాట. సో చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. మన ఆశా శ్రీనివాస్ గారి ఊరే అనే నేను క్లూ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. సో చూద్దాం మా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అనేది. పడిన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కర్ణాటక, ఓకే, ఫిబ్రవరి 13-14 కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే పథకం గురించి ఇందాక అడిగాం కదా, దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి బెంగళూరు నుండి, ఓకే, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండల శ్రీరాములు లక్ష్మమ్మ కర్నూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. కనకారావుపేడ నుండి రైట్ ఆన్సర్. శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్. పద్మనాభన్ పుంగనూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి గణేష్, బిజిలి వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఈ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ రామళ్ళ కోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుకా నారాయణ అంచుయ యమున జాన్ కంపెనీ నిజామాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కదా మీ ఊరే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో అంటూ ఎలా ఉన్నారు అంటున్నారు. నేను చాలా బాగున్నానండి. ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. మన న్యూ లిజనర్ పవిత్రకి హాయ్ చెప్పండి. టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాడు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కాళా శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ ధర్మ మంజుల సత్యవేదు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. బట్ మీది ఎక్కడ ఆన్సర్ అండి అందులో, ఓకే. జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్.

రైట్ ఆన్సర్ శివాని ధ్రువన్ ధృతి ఖమ్మం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటకలోని బేలేరులో అంటూ మెసేజ్ చేశారు ఇమానేని వెంకటేశ్వరరావు, ఆమోదగిరి పట్టణం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత వీళ్ళందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే గోర్లకాందడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో కొంచెం లేట్గా వస్తున్నాయన్నమాట మెసేజెస్ అయితే. అమెజాన్ ఫారెస్ట్ ది రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఓకే వాన పడుతుంది అంటారు మీ ఊర్లో, వెరీ నైస్. మనం వర్షం పాట వేయగానే మొత్తానికి మీ ఊర్లో వర్షం వచ్చేసింది. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్న, అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 కూడా వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిరు తిల్లు సి వెలగల్ ఎం శివశంకర్ అంటూ మెసేజ్ చేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు చిలకమర్రి ఉపేంద్రచారి బ్రహ్మచారి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్ ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే అవి. అంతర్జాతీయ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2026 బెంగళూరులో జరిగిందండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.

3 hours 47 minutes వచ్చేసింది వీబీ క్లాక్ అయితే. మరి మనం ఫైనల్ క్వశ్చన్ దగ్గరకు వచ్చేసాము. ఈ రోజు సందడే సందులో చివరి ప్రశ్న ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్, ఒక హీరో చెప్తారు, రీసెంట్ మూవీ క్లూ కూడా ఇచ్చేసాను. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పొడతామా ఏంటి మళ్ళీ? సో ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు, గెస్ చేయండి ఏంటా సినిమా. 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించండి. నాకైతే సూపర్బ్గా నచ్చింది ఈ డైలాగ్ అయితే మాత్రం, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పొడతావా ఏంటి మళ్ళీ అంటే. సో సూపర్గా నిజమే కదా, మనకేం తెలుసు పొడతావా ఏంటి. సో అది మ్యాటర్, ఆన్సర్ని పంపించండి. ఏ మూవీ, ఎవరా హీరో అనేది. నిన్ను కోరి మూవీ నుంచి కార్తిక్ చిన్మయ్యి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ నేను ప్లే చేస్తున్నాను గోపి సుందర్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3:52:29 ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. రైట్ ఆన్సర్, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. ఓకే, ఇందాక బెంగళూరు కా ఇది, ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ పంపిస్తున్నారు కానీ మీ పేరు పంపించట్లేదు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. తాడేపల్లి నుండి నాగమణి ఆ మూవీ పేరు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. మండల శ్రీరాములు లక్ష్మమ్మ కృణూతల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రాంగ్ ఆన్సర్ అది. ఎస్వి ప్రకాష్ చింతామణి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నాసిక వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జో అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు పవిత్ర దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెద్ది వంశీ కృష్ణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఓకే, కలిసిపోయింది అందులో మూవీ. అండ్ నవీన్ ఫ్రమ్ సత్యవేడు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, నాని మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్. కామర్తి శంకర్ రైట్ ఆన్సర్. అలాగే శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలకృష్ణ పాలకొల్లు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ రాజు శ్రీవాత్స గణేష్ కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ముబల కోటేశ్వరరావు పోలవరం భర్త మహాశైలకు విజ్ఞప్తి అంట, కాదు కదా. అండ్ నెక్స్ట్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి రైట్ ఆన్సర్. అండ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి రత్విక్ శ్రీవైష్ణవి నేదునూరి కళ్యాణ్చారి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్ శ్రీలతాదేవి మహంత్ కడప నుండి మెసేజ్ చేశారు, ప్రభాస్ కాదండి అది, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే శ్రీకిషోర్ ప్రింటింగ్ ప్రెస్ తాడిపత్రి నుండి.

రైట్ ఆన్సర్. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. ధమాకా మూవీలో రవితేజ అంటున్నారు, కాదండి ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి, అప్పుడతామా ఏంటి మళ్ళీ అంటూ. రైట్ ఆన్సర్ని పంపించిన వాళ్ళు పిఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలీస్ శివదాస్ రెడ్డి. రాంగ్ ఆన్సర్ అండి అది. గోర్లకాంత్ రెడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత అందరూ కూడా మెసేజ్ చేశారు. ఆన్సర్ ఇక్కడ ఓకే రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే అనసూయ యమున జాన్కంపేట్ని చిలకనారాయణ అనసూయ యమున ఓకే నిజామాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రదిటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సి బెలగల్ మండలం కర్నూలు జిల్లా నుండి కోమల్ కొండేష్ రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రామానగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ ఆర్జే జ్యోతి గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. జప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూసేద్దాం. బట్ బిఫోర్ దట్ రచ్చ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. రాహుల్ లంబియార్ చైత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం వింటూ స్టేట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్తో సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉద్యోగులు అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరుచుకోవాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని యువజన అభ్యుదయ పర్యాటక సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత్ ఐరోపా సమాఖ్య ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తిరుపతి జిల్లా సదాశివకంలోని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివకంలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజ్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన 10 మంది నాదెండ మండలం సంకురాత్రిపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్టీఏ స్పందించింది. అది నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఫైనల్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేసాను. మరి చాలా మెసేజెస్ వచ్చేసినాయి, అవి కూడా మనం చూసాం. ఇంకా పెండింగ్ ఉన్నాయి కొన్ని మెసేజెస్ అని చెప్పాను కదా, ఎవరెవరు పంపించారు అంటే, హాయ్ మేడం అంటూ మీ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వికాంత్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు కూడా చాలా బాగుంది. అండ్ సి బెలగల్ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి ఎం శివశంకర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ 10 ఇయర్స్ నుండి వింటున్నా, ఐ లైక్ 101.3 అంటూ మెసేజ్ చేశారు సూర్య కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఎప్పటిలానే ఈరోజు కూడా సందడి సూపర్ సక్సెస్ అయింది మేడం, మొత్తానికి లాస్ట్ పాటతో మమ్మల్ని వర్షంలో తడిపేశారుగా అంటున్నారు. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారనమాట, ఈరోజు షో బాగుంది, చాలా రోజుల తర్వాత షో చేశారు, చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇందాక మీరు వర్షం పడుతుంది అన్నారు కదా, పాపం మన పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు, వాళ్ళకి వర్షం పడట్లేదంట, మన పాటల వర్షమే సరిపోయింది. సో వర్షాన్ని కొంచెం అటు పంపించండి, అటు పంపించి అక్కడ కూడా కొంచెం కురవమని చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొత్త బంగారు లోకం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అయ్యో రీసెంట్ మూవీ అని చెప్పాను కదా, అది కాదండి, నేను చెప్తాను. అండ్ మా ఊర్లో కూడా వర్షం పడుతుంది అంటూ మెసేజ్ చేశారు కాకారి నుంచి పద్మశేఖర్ చంద్ర కావ్య అనమాట. సో అలా అలా వెళ్తుంది అనమాట, ఇక్కడ వై వెంకటరెడ్డి గారు ఊరు నుంచి అలా పెడని వెళ్ళిపోతుంది అయితే. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ విజయవాడ భార్గవి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కామర్తి శంకర్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ అంటూ టైలర్ విశాఖపట్నం అక్కయ్యపాలెం నుండి మెసేజ్ చేశారు రాజు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ మా ఊర్లో కూడా వాన మొదలైంది, అయ్యో వాన పాట తో అంటూ మెసేజ్ చేశారనమాట. గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి, మొత్తానికి సక్సెస్ఫుల్గా మనం ఈ సమ్మర్ని కూడా మనం ఎంత కూల్గా అనమాట, మన వివిధ భారతిలో సాంగ్స్ తోటి హ్యాపీగా వర్షం పడిన ఫీల్లోనే వెళ్ళిపోయాం కదా, మొత్తానికి ఆ టైం అయినా సరే మనం ఆ ఎండ నుంచి తప్పించుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్ మెసేజ్ చేశారు, సంథింగ్ ఏదో జూలై 1st అంటున్నారు కానీ అర్థం కాలేదు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామ్ కార్తీక్ వెనెలవల్లి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ మేడం అంటూ మాల్యా పురస్కార్ అంటూ, ఇది ఎక్కడికో వెళ్లాల్సింది, ఇక్కడికి వచ్చేసిన ఆన్సర్ అయితే మాత్రం. ఎనీవే మొత్తానికి ఉన్న మెసేజెస్ అయితే అవన్నమాట. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా మన సందడి ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం వివిధ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతున్నాం.

సో మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ కదా ఈరోజు. అసలు ఆయన సాంగ్స్ అన్నీ కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఎంత డిఫరెంట్గా అంటే ఎలాంటి పాటనైనా ఆయన రాసేయగలరు, అంటే మీన్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసేయగలరు ఎలాంటి పాటకైనా సరే. అటు హిందీ నుంచి వచ్చినా కూడా ఇటు తెలుగులో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే మాత్రం ఆయన క్రియేట్ చేసేసారనమాట. ఆయన మార్క్ని అయితే ఇక్కడ క్రియేట్ చేసేసారు. మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను మీకోసం ప్లే చేస్తాను. అండ్ ఆయన ఎవరో కాదు, హిందీ సంగీత దర్శకుడు, అలాగే మన బాలీవుడ్ తెలుగులోకి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన ప్లేబ్యాక్ సింగర్గా కూడా మారారు హిందీ బెంగాలీ సినిమాల్లో. కొన్ని తెలుగు, తమిళ్, కన్నడ, గుజరాతీ భాషల్లో చిత్రాలు కూడా సంగీత దర్శకత్వాన్ని వహించారనమాట. అండ్ హిందీ మూవీస్కి అయితే డిస్కో సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత మాత్రం ఈయనదే అనమాట. అండ్ మిథున్ చక్రవర్తి అని ఆయన పేరు చెప్పి ఆ డిస్కో ఐఎమ్ డిస్కో డాన్సర్ అనగానే ఈయన గుర్తొచ్చేస్తాడు. సో గుర్తొచ్చారు కదా మీకు ఎవరు ఏంటి అనేది. మరి మన తెలుగులో ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి సినిమాల పాటలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకోసం ప్లే చేస్తాను. బ్యూటిఫుల్ ట్రాక్స్, అస్సలు మిస్ అవ్వద్దు. ఆయనే బప్పిలహరి, బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చేస్తే ముందుగా రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడినటువంటి ఈ అందమైన పాటకు బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. వింటూ స్టేడియం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం బప్పి లహరి మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 4 hours 17 minutes 30 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై వివిధ మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్.

0: చేస్తూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3. తేని మనసులో యజుతురానికి రాజశ్రీధరం, పిసుసీలో ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వినబోతున్నారు బాపిలహరి మ్యూజిక్లో.

సామ్రాట్ చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. వినబోతున్న తర్వాతి పాట రౌడీ ఇన్స్పెక్టర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రాలపించిన భువనచంద్ర గీతం, బప్పిలహరి మ్యూజిక్ కంపోజిషన్లో.

మీరు ఇంతవరకు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వివిధ ప్రోగ్రామ్ లో బప్పిలహరి మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్రాక్స్ అయితే విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు, ఫ్లూ. ఈ సమస్యను త్వరగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వీటి వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. కోల్డ్ వచ్చిందంటే చాలు, ఓ పట్టాను వదలదు. ఓ సామెత ఉంది, జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందని చెప్తారు. అంటే జలుబు వస్తే ట్యాబ్లెట్లు వేసినా వేయకపోయినా అది తగ్గాల్సిన టైంలోనే తగ్గుతుంది అని అర్థం. జలుబు వచ్చిందంటే చాలు, దీంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు, ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బందులు పెట్టే జలుబుని కేవలం అతి తక్కువ సమయంలోనే తగ్గించే ఇంటి చిట్కాలు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు, వేడి చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా అదే వేడి వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కోల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు అదే నీటిలో దాల్చినీ పొడి కలిపి తీసుకోవచ్చు. దాట్స్ సినమన్ పౌడర్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీనివల్ల మూసుకుపోయిన ముక్కు రంధ్రాలు తెరుచుకుంటాయి, ఒక రిలీఫ్గా ఉంటుంది. అయితే ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడి నీటితో కాకుండా అందులో కాస్త పసుపు, యూక్లిప్టస్ ఆయిల్ వేస్తే కూడా మంచిది. ఇలా వేసిన నీటితో ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గుతుంది. వేడి పాలల్లో కాస్తంత పసుపు కలుపుకొని తాగండి. ఈ చిట్కా రాత్రి వేళలో బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి. జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది రెగ్యులర్ టీ అయినా సరే వేసుకోవచ్చు, లేదా వేడి నీటి మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా రసం వేసి నిమ్మరసం, తేనె కలిపి చివరిగా పుదీనా ఆకులు వేసి తాగేయచ్చు. దీనివల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. జలుబున్న వారు తులసిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. మరో లాభం ఏమిటంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఈ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల కూడా జలుబు చాలా వరకు తగ్గుతుంది. పాలల్లో మిరియాల పొడి వేసుకొని తాగినా జలుబు తగ్గుతుంది. అయితే మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది. ఈ మిరియాలతో కషాయం చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. If you have serious problem with cough, if it is a continuous cough, దగ్గు వదలకుండా వస్తుంటే ఆ సమయంలో వామును నమలాలి. అలా నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల దగ్గు దూరమవుతుంది. ఆ వాముకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ కలుపుకుంటే ఇంకా మంచిది. జలుబుతో బాధపడేవారు కర్పూరం బాసం చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటు వామాకు దంచి దానిలో కాస్త కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. అంతేకాకుండా నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితమే ఉంటుంది. లేత దానిమ్మ ఆకుల్ని నలిపి చూసినా మంచి ఫలితమే ఉంటుంది. అలా 2-3 గంటలకోసారి జలుబు తగ్గే వరకు చేయాలి. వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా హాట్ అండ్ సార్ సూప్స్ తాగితే మంచిది.
వీటితో పాటు వెల్లుల్లి అల్లం వేసి తయారు చేసిన వెజిటేబుల్ సూప్ తాగినా మంచిదే. అంతేకాకుండా ఆర్గానిక్ బెల్లం, అల్లం, మిరియాలు, పిప్పళ్ళు వీటన్నిటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హల్దీ, టర్మరిక్, పసుపులో కుర్కుమిన్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాబట్టి పచ్చి పసుపుని వేడి సూప్లో వేసి కలిపి తాగితే ఫలితం ఉంటుంది. ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచిది. ఇక డియర్ ఫ్రెండ్స్, మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, స్పెషల్గా ఈ కోల్డ్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ కోల్డ్ మీ ఒక్కరికే రాదు, దిస్ ఇస్ ఆల్సో కంటేజియస్. ఇక జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది, కానీ అలా కాకుండా పనిచేయడం, ఆఫీస్లకు వెళ్ళడం చేస్తే మీకు జలుబు ఎక్కువ అవుతుంది, మీ వల్ల వేరే వారికి ఆ సమస్య వస్తుంది. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ని క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని చేస్తే మంచిది, దీనివల్ల ఇతరులకు జలుబు రాదు. వెల్ డియర్ ఫ్రెండ్స్, నేను మీకు జలుబు తగ్గే ఎన్నో టిప్స్ చెప్తున్నాను కదా, ఇవి అందరికీ ఒకేలా ఉండవు. వయసుని బట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇది డిఫర్ అవుతూ ఉంది. పెద్దలు వాడే చిట్కాలే చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు, అది ఖచ్చితంగా గమనించాలి. చల్లని ప్రదేశంలో అస్సలు ఉండకూడదు, దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయొద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడమే చాలా మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం మంచిది. చల్లని ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఎంత టెంప్టింగ్గా ఉన్నా కానీ. పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓ ఐస్ క్రీమ్ చూడగానే తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు. చల్లని వాతావరణంలో తిరగకూడదు, ముఖ్యంగా చెవులను కవర్ చేసుకొని ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పి దూరం చేసుకోవచ్చు. తలస్నానం చేసినప్పుడు కూడా త్వరగా ఆరడానికి డ్రయర్ వాడటం మంచిది, లేదా ఎండలో నించుంటే ఇంకా మంచిది. తడిగా ఉన్న తలతో అలాగే తిరగడం మంచిది కాదు, జలుబు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ కామన్ కోల్డ్. ఇంట్లో కూర్చొని మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు కదా, అది ఇవాళ మీకు చెప్పాను మీ కామన్ కోల్డ్ గురించి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ ఆఫ్ వెన్నెలా. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. సంక్షేమం, అభివృద్ధి రెండూ రాష్ట ప్రభుత్వానికి రెండు కళ్లు అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాధారమైన తుంగభద్ర అవసరాన్ని గుర్తించి 6 నెలల్లో కొత్త గేట్ల అమరికల పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి పేర్కొన్నారు. నిపుణుల సూచన మేరకు 70 ఏళ్ల నాటి పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ క్షేత్రస్థాయి పరిశీలనతో చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితాపై జిల్లాలోని తహసీల్దార్

అధికారులతో ఈరోజు ఆయన దృశ్య సమావేశం నిర్వహించారు. పోలవరం జిల్లాలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతి 15 రోజులకు ఒకసారి అన్ని శాఖల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో ధర్మాన చెరువు సుందరీకరణ పనులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఇతర కూటమి నాయకులతో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. 2.78 కోట్ల రూపాయలతో ఈ చెరువును అమృత్ పథకం కింద నగరపాలక సంస్థ అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పోస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు దత్తా తీసుకున్న మలిచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థుల కోసం కెరీర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సుమారు 15 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 291 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్గం విలువ 94 రూపాయల 70 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ లిజనర్స్, గుడ్ ఈవినింగ్, సలాం, నమస్తే అండ్ చల్లచల్లని శుభ సాయంత్రం. సో ఎందుకు చల్లచల్లగా అంటే విజయవాడలో కూల్ కూల్గా, సో అటు వర్షం పడాలా వద్దా అని ఆలోచిస్తూ క్లైమేట్ చల్లచల్లగా ఉంది అందుకని చెప్పేసి అనమాట. సో ఇంకా మీ మాధవినితో వచ్చేసాను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ గీత్ గాత చల్. హిందీ సాంగ్స్ అని మీకోసం ప్లే చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే మీకోసం ఆశకి 2 మూవీ నుంచి సాంగ్ వినేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆంటీ మాధవితో.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతిలోని రాష్ట సచివాలయంలో కర్ణాటక రాష్ట మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ఎస్ బోసరాజు బృందం ఈరోజు కలిసింది. ఈ నెల 25వ తేదీ తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి వారు ఆహ్వాన పత్రం అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలను వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ది గురించి వారితో చర్చించారు. రాష్ట్రంలో కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో జరిగిన కార్మికుల వెల్ఫేర్ బోర్డు 45వ సమావేశంలో పాల్గొన్న మంత్రి సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గిరిజన రైతుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. గిరిజన రైతులు, గిరిజన మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్న లక్ష్యంతో ఐటీడీఎస్ సీతంపేట ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్ర పరికరాలు, మత్స్యకారులకు అవసరమైన పరికరాలను ఈరోజు పంపిణీ చేశారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడిఏఐ తన మొబైల్ యాప్లో ఈమెయిల్ అప్డేషన్పై రుసుములు తొలగించింది. ప్రస్తుతం ఈమెయిల్ ఐడి అప్డేషన్ కోసం 75 రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తుండగా జూలై 1 నుంచి 6 నెలల పాటు 2026 డిసెంబర్ 31 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచ వర్షారణ్యాల సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, వాటి పరిరక్షణకు ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 22న జరుపుకుంటారు. తొలిసారిగా 2017లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6:04 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం కృష్ణాతీరంలోకి. సో కృష్ణాతీరంలో మీతో షేర్ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేద్దాం. అండ్ ఇంకా మీతో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్, ఇదే గత 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనకి మూలమంత్రం. సో 2014 నుంచి 2026 వరకు భారతదేశ వికసిత భారతదేశంగా ముందడుగు వేస్తోందనమాట. సో ఇంకా వీటి గురించి కొన్ని విశేషాలు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ తర్వాత మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జీ మాధవితో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
1: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
6: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 6 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తూ ఉంది. అండ్ మరి కొద్ది క్షణాల్లో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న ప్రాంతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈరోజు ఒక ఎంఓయు జరిగింది. రాష్ట ప్రణాళిక విభాగంతో కేఆర్ఈఏ యూనివర్సిటీ సారథ్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఎఫ్ఎంఆర్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి వృద్ది రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు పర్యవేక్షణపై ఐఎఫ్ఎంఆర్ పనిచేయనుంది. పేదరిక నిర్మూలన, నీటి భద్రత, డీప్టెక్ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ రాష్టంలో పనిచేయనుంది. 10 సూత్రాల అమలుపై రాష్ట స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఎరువుల లభ్యత, పంపిణీపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయించే విధానాన్ని అరికట్టాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అవసరమైన ఎరువులనే అందించాలని స్పష్టం చేశారు. రాష్టంలో అవసరానికి మించి అధిక ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అలాగే సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని పేర్కొన్నారు. అధిక ఎరువుల వినియోగంపై రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఎరువుల బుకింగ్, యాప్ నిర్వహణ సజావుగా ఉండాలని, ఓటీపీ మెసేజ్ లింక్ వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి తెలియజేశారు. స్త్రీశక్తి పథకానికి రోజుకు 8 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ 2 ఏళ్ల పాలన పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వాహన యాప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే వాహనదారులకు 19 ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. పన్నుల చెల్లింపు విధానంలో కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని, అన్ని విషయాల్లో రవాణా రంగం ముందుకు వెళుతోందని తెలిపారు. ఆర్టీసీపై ఎలాంటి భారం పాడకుండా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే దివ్యాంగ శక్తి పథకం కూడా విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ,
1: అన్ని వాహనాల్లో మార్ట్ గైడ్ లైన్స్ పరంగా తప్పకుండా ఇన్బిల్ట్ అయిన లేని వెహికల్స్ అన్ని దానిలకు ఇక్కడే ఏర్పాటు చేసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది VLTD అనేది 24/7 సెంట్రల్ ఏదైతే రూమ్ ఉంటుందో కమాండ్ కంట్రోల్ లో ఆపరేషన్ అవుతుంది కాబట్టి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ పూర్తి చేసుకుని రవాణా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుని పోయి ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర రవాణా శాఖ అందిస్తుందని మీ అందరి ముందర తెలియజేస్తాను.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 12 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పలువురు వ్యాపారవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి ప్రభుత్వం సాధించిన విజయాలు, అద్భుతమైన అభివృద్ది గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టికల్ 370 రద్దు, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఇండియా ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలవడంతో పాటు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వంటి విజయాలను వారికి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, కరోనా వంటి విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం ద్వారా నేడు భారతదేశం ఒక విశ్వ గురువుగా అభివృద్ది చెందిన తీరును మంత్రి ప్రస్తావించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రగతికి సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను వారికి అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కార్మికుల సంక్షేమ బోర్డు 45వ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పారదర్శకంగా వేగవంతంగా కార్మికులకు చేరవేసేందుకు రూపొందించిన సంక్షేమ బోర్డు నూతన వెబ్సైట్ను మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మిక సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. నూతన వెబ్సైట్ ద్వారా కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల దరఖాస్తులు, లబ్దిదారుల వివరాలు, పథకాల మార్గదర్శకాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలు

0: ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 45వ బోర్డు సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, నమోదు ప్రక్రియల సరళీకరణ, కార్మికుల భద్రత, సామాజిక భద్రతా కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. రాష్టంలోని 5 బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడం వల్ల దివ్యాంగులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ తయారీ యూనిట్లను రాష్టంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తొలి విడత కింద ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ విశాఖ సర్వజన ఆసుపత్రుల్లో ఈ తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని, వీటికి అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతుల పరిశీలన కేంద్ర బృందాల ద్వారా ఈ రోజు నుంచి ప్రారంభమైందని తెలిపారు. తిరుపతి జిల్లా సదాశివకోనలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ ఎం మునిరత్నం రెడ్డి తెలిపారు. 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి సదాశివకోనలో పర్యటించిన ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, సదాశివకోనలో బయటపడిన శాసనాల్లో గుడిమల్లం ఆలయ చరిత్ర, మన సంస్కృతి, సంప్రదాయాలకు తెలియజేసే శాసనాలను చెక్కినట్లు చెప్పారు. ఇప్పటికే 85,000 శాసనాలను దేశవ్యాప్తంగా గుర్తించామని ఆయన తెలియజేస్తూ,
1: ఈ శాసనం 1471వ సంవత్సరం అంటే 477 సంవత్సరాల క్రితం ఈ యొక్క సదాశివ దేవాలయాలు గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి పూజలు, నైవేద్యాలు, అంగరంగ వైభవాల కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరిగింది. అలానే సదాశివకోనలో ఒక పుష్కరిణిని కూడా కట్టించారు అని చెప్పేదానికి ఈ యొక్క శాసనం ఆధారంగా ఉంది. ఈ శాసనం తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లోనూ వేయించబడి ఉంది.
0: వాతావరణం. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు కొనసాగుతున్న నిన్నటి అల్పపీడన ద్రోణి రాయలసీమ తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై రాష్ట ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎరువుల విక్రయాల్లో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం అభివృద్దిలో మరింతగా ముందుకు సాగుతోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ చెప్పారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ పథకాల సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6 గంటల 20 నిమిషాలు అవుతుంది అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ప్రాంతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ మనం కంటిన్యూ చేసేస్తున్నాం కృష్ణా తీరాన్ని. సో ఆల్రెడీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా, సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్, ఇది గత 12 సంవత్సరాల ప్రభుత్వ పాలనకి మూలమంత్రం. 2014 నుంచి 2026 వరకు భారతదేశం మన వికసిత భారతదేశగా ముందడుగు వేస్తోంది. గరీబ్ కళ్యాణ్ అండ్ సామాజిక సంక్షేమం, చాలా కోట్ల మందికి ఎవ్రీ మంత్ ఫ్రీగా ఆహార ధాన్యాలు అందిస్తున్నాయి. పిఎం ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్ళు మంజూరయ్యాయి. ఇంకా అంతేకాకుండా గృహాలకి మరుగుదొడ్లు కట్టించి బహిరంగ మల విసర్జనకి తొలగిస్తూ ఉన్నారు. ఇంకా జలజీవన్ మిషన్ ద్వారా కోట్ల ఇళ్ళకి నల్ల నీరు అందిస్తున్నారు. ఉజ్వల యోజన ద్వారా కోట్ల మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఉన్నారు. జన్ధన్ యోజన ద్వారా కోట్ల మహిళల బ్యాంక్ అకౌంట్స్లో ఓపెన్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా చాలా, ఇంకా మన యువత యోజన, లక్పత్ దీది, డ్రోన్ దీది వంటి పథకాలు మహిళలకి కొత్త ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి. నేడు భారత ఆర్థికంగా బలంగా ఉండటమే కాదండి, ఆత్మనిర్భరంగా ప్రపంచంలో తనదైన స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. సో ఇంకా ఇటువంటి విశేషాలు మరిన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే మీకోసం ద రాజాసాబ్ మూవీ నుంచి ఈ ట్రాక్ అయితే వినేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
1: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఎఫ్ఎం 101.3.
1: మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ మనము నామ్ కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంటో ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఉదయం లేచింది మొదలు అండి, రాత్రి పడుకునే వరకు చేతులు మైండ్ ఖాళీగా ఉండడం లేదు కదా. ఇంకా మెయిల్స్ చూస్తూనో, ఫోన్ మాట్లాడడమో, వంట చేస్తూనో, టీవీలో న్యూస్ వినడమో, నడుస్తూ మెసేజెస్ టైప్ చేయడమో, ఇలా ఒకేసారి ఎన్నో పనులు ఒకటి కంప్లీట్ కాకముందే ఇంకో వర్క్లోకి మనం అలా దూసుకువెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ మల్టీ టాస్కింగ్ మన మెదడుని ఎంతలాగా బాగా టైర్డ్కి గురి చేస్తుందో ఎప్పుడైనా మీరు తెగించేశారా? దీన్ని మోనో టాస్కింగ్ అని పరిష్కారం అని అంటున్నారు ఎక్స్పర్ట్స్ అన్నమాట. అంటే ఈ మోనో టాస్కింగ్ అంటే ఏంటి? ఒకే టైంలో ఒక పని మీద మాత్రమే పూర్తి కాన్సన్ట్రేట్ పెట్టడం. ఇది మానసిక ప్రశాంతతకి, వర్క్ క్వాలిటీకి కూడా ఎంతో అవసరమని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. సో ఇంకా ఇటువంటి మోనో టాస్కింగ్ ఏంటి అనేది మరిన్ని మీతో షేర్ చేస్తూ, ఒక బిజీ లైఫ్లో మన లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి ప్రజెంట్గా మన వర్క్ని కంప్లీట్ చేసుకుని ఇంకో వర్క్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే మీకోసం అనగనగా ఒక రాజు మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీరు ఇంటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 6:42 అవుతుంది. అండ్ మనము నామ కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. అండ్ అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అసలు మల్టీ టాస్కింగ్ మన మీద ఎంతలాగా టైర్డ్ గురి చేస్తుంది అంటే మనకి అంతలాగా టైర్డ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దీనికి మోనో టాస్కింగ్ చాలా బెటర్ అని చెప్తున్నారు. అసలు మోనో టాస్కింగ్ అంటే ఏంటి అంటే, ఒక వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళడం అనమాట. ఒకటి చేస్తూ ఇంకో దానిలోకి అలా స్కిప్ అయి వెళ్ళడం కాదనమాట. సో ఇంకా దీనివల్ల ఇలా చేస్తే కనుక వర్క్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో ఇలా ఒక్కొక్క విషయంపై శ్రద్ధ పెట్టినప్పుడు ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయంట. ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంది. చాలా ప్లెజెంట్గా వర్క్ని మనం ఆస్వాదిస్తూ చేయడం వల్ల మైండ్కి ఒక రకమైన రెస్ట్, ఇంకా పైగా వేరు వేరు ఎన్నో ఒకేసారి చేయడం వల్ల కంటే శ్రద్ధగా ఒకే పని చేస్తే ఫాస్ట్గా కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది. మరి ఇంకా దీన్ని మనం లైఫ్లో భాగంగా చేసుకోవాలి అంటే కొన్ని చేంజెస్ సరిపోతాయండి. ఏంటి ఆ చేంజెస్? చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే కనుక మనం ఒక పనిని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళొచ్చు. ఆ చిన్న చేంజెస్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆయన చెప్పి అయితే మీకు సంవిరూపాక్ష మూవీ నుంచి ట్రాక్ ఎత్తే వినేసేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఈ ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
6: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మన మునాం కృష్ణా తీరంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తూ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇంకా ఆల్రెడీ మీతో షేర్ చేశాను, ఒక చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు మన ఆ యొక్క ప్రోగ్రామ్స్ని హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేశాను కదా. సో ఆ చిన్న చేంజెస్ ఏంటి అంటే కనుక, ఏదైనా ఇంపార్టెంట్ పని రాయడం, చదవడం లేదా ప్లాన్ చేయడం ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడే ఇంకా మనం ఒక మంచి ప్లాన్డ్గా చేసుకోవచ్చు అనమాట. ఫోన్ సైలెంట్లో పెట్టేసేయండి, ఎందుకు అంటే డిజిటల్ డీవియేషన్ లేకపోతే కనుక ఆ హాఫ్ ప్రెషర్ మనకి తగ్గిపోతుంది. అంతేకాదండి, డేలో ఏ టైంకి ఏ వర్క్ పని చేయాలి ముందే అనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఎన్ అవర్లో ఏ పని మెసేజ్ మనకి కంప్లీట్ చేయగలాలి అంటే కనుక మెసేజెస్ చూడడం కానీ రిప్లైస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకుండా మనం అలా పెట్టేస్తే కనుక ఆ వర్క్ మనం హ్యాపీగా కంప్లీట్ చేయగలుగుతాము అనమాట. ఆ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము అనమాట. ఇంకా ప్రజెంట్ ఇంకా అలాగే మనం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి కనుక మార్పులు చేసుకుంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగుతున్నప్పుడు కేవలం కాఫీని ఆ యొక్క టేస్ట్ని స్మెల్ని ఎంజాయ్ చేయాలి, ఇలానే ప్రతి వర్క్ని అన్వయించుకోండి. దీనివల్ల వర్క్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇటువంటి టిప్స్ అన్ని ఫాలో అవుతూ మన యొక్క వర్క్ షెడ్యూల్ని మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఒక వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ని అలా చేసుకుంటూ ఉంటూ మన లైఫ్ని హ్యాపీగా సెట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కృష్ణా తీరానికి టాటా గుడ్ బై చెప్పేసేద్దాం. అండ్ 7:00 మనసును మనసు ఎలా కలుసుకుందాం అని మీరు ఇంటో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి ట్రాక్ వినేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశం నుంచి 2030 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి పలు చర్యలు చేపట్టామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలుతో పాటు దేవాలయాల్లో నిర్మాణ అభివృద్ది పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ శాఖ సంచాలకులు మంజీర్ జిలాని సమూన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ఎన్టీఆర్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త భారత్ వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన వాగ్దాన కార్యక్రమంలో ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని, సంబంధిత సమాచారం ఉంటే ప్రజలు 1972 నంబర్కి ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో 2026 నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. రేపల్లి పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీస్ సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బారపల్లి గ్రామంలో ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి నందు, వ్యవసాయాధికారులు పాల్గొని స్థానిక రైతులకు సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఎన్టీఏ స్పందించింది. అది నకిలీదని ఎక్స్వేదిక వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
6: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
7: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
8: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
6: ఆకాశవాణి హే నా
9: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
6: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
8: శామ్ సుహాని హో,
10: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే.
6: ఘర్ పహుంచతే హీ థకాన్, కైసే హో మనోరంజన్?
8: ఆకాశవాణి హై నా. చైన్ కీ నీంద్ సే పహలే కుచ్ భూలే బిసరే పల్, హర్ పల్
6: సఫర్ మే
8: ఆప్కే సాథ్
6: ఆకాశవాణి.

చదువుతున్నది ఇత్తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్ లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్ తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ గాదిర్ నిజామి పూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదురహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో
14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణం పై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూంలు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్ షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటన్న వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు, చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 7 గంటల నాటి 15 నిమిషాలు కావస్తోంది అండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మాన్సూన్ మంచై. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే 0866244814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి 0868624841 అండ్ స్మాల్ కమర్షియల్ బ్రేక్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసిద్దాం.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 20 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్నాము మనసును మనసైలో. సో నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి అంటే కనుక 2404-6624-8814కి నాకు వాట్సాప్ పంపించాల్సిందే. సో ఇంతకీ నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలిగించున్నాయండి, గాలి వచ్చి 2 క్యాండిల్స్ ఆరిపోతాయి, సో ఇంకా ఎన్ని క్యాండిల్స్ మిగిలాయి? చాలా ఈజీ క్వశ్చన్ కదా. అండ్ మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయన్నమాట, గాలి వచ్చి 2 క్యాండిల్స్ ఆరిపోయాయి, ఎన్ని మిగిలాయి ఆ గదిలో? తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0866-24-8814కి, 0968-6489-8841కి. ఒక రూమ్లో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, గాలి వచ్చి 2 క్యాండిల్స్ ఆరిపోయి, ఇంకా ఎన్ని క్యాండిల్స్ మిగిలి ఉన్నాయి? తెలిస్తే నాకు వాట్సాప్ పంపించేసేయండి 0868-6489-8841కి. అండ్ ఎప్పుడైతే మీకోసం హరిహర వీరమల్లు మూవీ నుంచి జాగ్రత్త వినసిద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 28 నిమిషాలు అవుతుంది. అండ్ మనం ఉన్నాం మంచి మంచైలో. సరే అడిగిన ఫస్ట్ క్వశ్చన్.

ఏంటి అంటే, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, కానీ గాలి వచ్చి 2 క్యాండిల్స్ ఆరిపోయి ఇంకెన్ని మిగిలి ఉన్నాయని చెప్పాను. సో చాలామంది మెసేజెస్ చేశారు, అండ్ హాయ్ దాని గారు, హౌ ఆర్ యూ, అండ్ అలాగే మూర్తి గారు, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు, అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు వెరీ గుడ్ ఈవినింగ్ అని డాక్టర్ మాధవి గారు అండ్ సెర్రీస్ అంటూ మెసేజ్ చేశారు. సారీ అని రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ గారు పడిన అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్, అండ్ కనకరావు గారు పడిన సారీ అండి రాంగ్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి సారీ రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్, అండ్ నేతాజీ నవీన్ సత్య వేడుపు అండ్ సారీ రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే మురళీకృష్ణ మైసూర్ నుంచి రాంగ్ ఆన్సర్ అండి, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ మురాది యశోద జానకి రాజు గారు అయ్యా కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సారీ అండి రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట విలేజ్ కామారెడ్డి జిల్లా నుంచి అఫ్కోర్స్ కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భోపాల్ రెడ్డి గారు కాలిఫోర్నియా యుఎస్ నుంచి సారీ రాంగ్ ఆన్సర్ అండి, అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే కర్నూలు జిల్లా కొడమూరు నుంచి శ్రీనివాసులు కృష్ణవేణి భారతి శ్వేత సారీ అండి రాంగ్ ఆన్సర్, అలాగే వెరీ గుడ్ ఈవినింగ్ అని హిమాంత్ కుమార్ గారు విజయవాడ నుంచి, అండ్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్మస్థాన్ రావు గారు పెద్దమస్థాన్ రావు గారు సారీ అండి రాంగ్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ బాను జైనుద్దీన్ గారు బాగున్నారా అండి, బాగున్నారండి, మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం ఏం రాయాలో అర్థం అవ్వట్లేదు అంటున్నారు, అండ్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి వెరీ గుడ్ ఈవినింగ్ అండి సారీ రాంగ్ ఆన్సర్, అండ్ వెంకటరమణ గారు అల్లపూరు నుంచి రాంగ్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు యా కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక నేను క్వశ్చన్ రిపీట్ చేసి ఆన్సర్ రివీల్ చేస్తాను. దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు కడప జిల్లా నుంచి యా కరెక్ట్ ఆన్సర్ అండి, ఒక గదిలో 5 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, గాలి వచ్చి 2 క్యాండిల్స్ ఆరిపోయి ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయని అడిగాను అనమాట. చాలామంది 5, 3 అలా మెసేజ్ చేశారు, కాదండి 2 క్యాండిల్స్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే 3 క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నప్పుడు అవి కరిగిపోతూ ఉంటాయి కదా, కరిగిపోయినప్పుడు ఇంకా క్యాండిల్స్ ఎందుకు ఉంటాయి, సో ఆరిపోయిన క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి, ఆరిపోయాయి కాబట్టి అవి వెలుగుతూ ఉండవు అది అండ్ మెల్ట్ అవ్వవు కాబట్టి. ఎందుకే ఆన్సర్ ఏంటి అంటే 2 క్యాండిల్స్ అనమాట. బాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు, సో ఇంకా ఓన్లీ 2 క్యాండిల్స్ మాత్రమే, ఆరిపోయిన 2 క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి, 5 క్యాండిల్స్లో 2 క్యాండిల్స్ గాలి చారిపోయి ఉంటాయి కాబట్టి 3 క్యాండిల్స్ మెల్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఓన్లీ రూములో 2 క్యాండిల్స్ ఉంటాయి, అదనమాట ఆన్సరు. సో ఇంకా సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒక కొంచెం ఫనీగా అటు ఇటు అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మీకు నైట్ టైం 12 గంటలకు ఆకలేస్తే మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఏంటి, మనకి మిడ్ నైట్ 12 వరకు మెలకుగా ఉన్నాం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్, మెలకుగా ఉన్నా లేకపోతే కనుక నిద్ర స్లీప్లో ఉండి సడన్గా లేచి అబ్బా చాలా ఆకలిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి తినొచ్చు అనే ఫుడ్ ఏంటి. సో నాకైతే కనుక సడన్గా మనకి మిడ్ నైట్ కనుక ఆకలిస్తే కనుక నాకైతే సో ఇంట్లో లైక్ బ్రెడ్ కానీ మిల్క్ కానీ ఉంటే కనుక ఆ రెండు ఇచ్చేసుకుని బ్రెడ్ అండ్ మిల్క్తో కలిపేసి తింటాను అనమాట. ఇంకా ఆప్షన్ ఉంటే ఓన్లీ మిల్క్ ఉందనుకోండి మిల్క్ తాగుతాను. అలా మీకు ఫస్ట్ అలా మీకు మిడ్ నైట్ 12 o'clock ఆకలేసినప్పుడు సడన్గా మీకు బ్రెయిన్లోకి వచ్చే ఫస్ట్ ఫుడ్ ఏంటి, క్వశ్చన్ వెరైటీగా ఉందా, ఫుడ్ గురించే కదండి, మీ గురించే కదా అడిగింది, దీన్ని ఎందుకో థింక్ చేస్తున్నారు. సో మీకు 12 o'clock మెలక వచ్చి ఆకలిస్తే అండ్ నిద్రపోలేకపోయినా సరే అలా మెలకుగా ఉంటాయి, మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఫుడ్ ఏంటి, మీకు గుర్తొచ్చే మొదటి ఫుడ్ ఏంటి. సో మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఫుడ్ ఏంటి అని నాకు నాతో షేర్ చేయండి 0866244888 0868241 నైట్ 12 గంటలకు ఆకలిస్తే మీకు గుర్తొచ్చే మొదటి ఫుడ్ ఏంటి, మీ బ్రెయిన్లోకి వచ్చిన ఫుడ్ నాకు షేర్ చేయండి 0866244888 0868241 అండ్ ఎప్పుడైతే మీకోసం RX 100 నుంచి ట్రాక్ ఎత్తి వినేసిద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
3: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 38 నిమిషాలు అవుతుంది అండ్ మనమున్న మంచి మంచిలోనే అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక నైట్ టైం 12 గంటలకు ఆకలేస్తే మీకు గుర్తొచ్చే మొదటి ఫుడ్ ఏంటి అని అడిగాను. సో మీకు తెలిస్తే మీకు తెలియడం ఏంటి అంటారా? మీ బ్రెయిన్లోకి వచ్చే ఫుడ్ ఏంటి అనేది నాతో షేర్ చేస్తే, షేర్ చేయాలి అనుకుంటే కనుక 0866-24-8814కి నాకు వాట్సాప్ పంపించేసేయండి. అండ్ నైట్ 12 గంటలకు ఆకలేస్తే మీకు గుర్తొచ్చే మొదటి ఫుడ్ ఏంటి, ఆ విషయం అంతా షేర్ చేయాలనుకుంటే 0866-24-8814కి వాట్సాప్ పంపించేసేయండి. సో ఇది ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఏంటి? సో నా డే టైం అండి నైట్ 12 గంటలకి. ఓకే, సో ఎవరెవరికి ఎటువంటి ఫుడ్ గుర్తొస్తుంది చూద్దాం. మన కనకారావు గారు పడిన బిస్కెట్ గుర్తొస్తుందంట. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి బిస్కెట్స్ కానీ బటర్ మిల్క్ కానీ అంటున్నారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అరటిపళ్ళు తింటారంట. అండ్ నార్కట్పల్లి మండలం నమోని విలేజ్ నుంచి పున్నం వెంకటేశం హేమలత గారు మిడ్ నైట్ 12 o'clock అయితే బిస్కెట్ అని చెప్పారు. అండ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి, టీ అండి అంటున్నారు లక్ష్మీ గుంటూరు నుంచి. సో నైట్ టైం టీ తాగాలనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆకలేస్తే ఆబ్వియస్లీ మ్యాగీ అంట ఎవరు, ప్రియా విజయవాడ నుంచి. అంతే కదా అండి, ప్రజెంట్ అందరూ మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుంది హ్యాపీగా మ్యాగీ చేసేసుకుంటే. సో అండ్ ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు బనానా గుర్తొస్తుందంట. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా అమ్మాయి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ గారు ఇడ్లీ గుర్తొస్తుందంట. మిడ్ నైట్ 12 o'clockకి క్రేవింగ్ అనిపిస్తే ఇడ్లీ గుర్తొస్తుందంట అండ్ జైనుద్దీన్ గారికి. అండ్ మంగళగిరిని జయలక్ష్మి గారికి ఏం గుర్తొస్తుంది అసలు? ఇది ఏం గుర్తురాదండి, హ్యాపీగా వాటర్ తాగేసి బొజ్జోడమే, వాటర్ గుర్తొస్తాయంట. అండ్ అలాగే ఒక రెండో ప్రశ్నకి ఆన్సర్ అంటూ చాలా పద్ధతిగా దీన్ని కూడా ఒక క్వశ్చన్ అంటే ఒక ప్రాపర్ ఆన్సర్ లాగా పంపించారనమాట. ఎవరు? హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి. ఏంటంటే మిల్క్ తాగుతాము, ఒక్కోసారి యాపిల్ కూడా తింటాము అని చెప్పి హెల్దీ ఫుడ్ నాకులాగా. సో ఎవరు? నిక్షా అండ్ శ్వేత పంపించారు. అండ్ అలాగే మేడికొండ విలేజ్ నుంచి గద్వాల జిల్లా నుంచి చరణ్ మెసేజ్ చేశారు, బెల్లంతో కొబ్బరి. సూపర్ అండి, సూపర్ కాంబినేషన్ కదా. ఆ టైంలో మీకు అసలు కొబ్బరి బెల్లం తినాలనిపిస్తుంది చూడు, అది సూపర్ థాట్ అనమాట. ఏది మైండ్లోకి వచ్చినా మన దగ్గర ఉండదు కదా మేడం, ఇంట్లో ఏదైనా పండుతుంటే పండు తింటాం, లేచో వాటర్ తాగి పడుకుంటాం అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురారి విశ్వనాథ జానకి రాజుగారు మెసేజ్ చేశారు. నాకైతేనండి అరటిపళ్ళు తినాలనిపిస్తుందండి, 2 కానీ 3 కానీ అంటూ మంగళగిరి నుంచి దావాలి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు మెసేజ్ చేశారు. అండ్ భోపాల్ రెడ్డి నుంచి కాలిఫోర్నియా నుంచి మెసేజ్ చేశారు, బనానా తిందామండి అంటూ. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, మా మనవుడు జయవర్షిత్కి నైట్ మ్యాగీ గుర్తొస్తుందంట. ఆఫ్కోర్స్ అండి, ఇప్పుడు అందరికీ అదే మ్యాగీ మ్యాగీ మ్యాగీ. తాతారావు గారు మరి మీకేం తినాలనిపిస్తుంది నైట్ 12 o'clock ఆకలిస్తే? మీ మనవడికైతే మ్యాగీ మరి మీకు. అండ్ హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి బిస్కెట్ తిని వాటర్ తాగి హ్యాపీగా పడుకోవడం అనమాట హిమావంత్ కుమార్ గారికి. అండ్ అది మిగిలి ఏది మిగిలి ఉంటే అది తింటాను కిచెన్లో అంటూ గణేష్ కొనప్పటి నుంచి మెసేజ్ చేశారు. నైట్ టైం 12 గంటలకి తినాలనిపిస్తే వంటగదిలోకి వెళ్ళి ఏ ఉంటే తింటారంట. అండ్ అలాగే మురళీకృష్ణ గారు మైసూర్ నుంచి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హెల్దీ ఫుడ్ అనమాట, గోలే లేదు, హ్యాపీ. అండ్ పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మిగిలిన అన్నం పెరుగు మాకు ఈ రెండు ఉంటాయండి, ప్రతిరోజు అది రాత్రి తింటాను. మీరు అన్నట్లుగా లేకుంటే ఉదయం టిఫిన్కి తీసుకెళ్తాను షాప్కి. పెరుగన్న ఉల్లిపాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలతో అస్సలు సూపర్ అండి. పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అస్సలు దీనికి మించిన మంచి ఫుడ్ ఉంటుందా చెప్పండి, మంచి హెల్దీ ఫుడ్ ఉంటుందా చెప్పండి, సూపర్ అసలు. అండ్ బిర్యానీ తింటారంట ఎవరు, నేతాజీ నవీన్ సత్య వేదు. ఏముందండి, ఏ స్విగ్గీ ఆర్డర్ పెట్టుకుని బిర్యానీ తెప్పించుకుంటారు నైట్ 12 o'clock ఆకలిస్తే. అండ్ మహమ్మద్ ఇనాయత్తుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా, బిస్కెట్ మరియు టీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నైట్ టైం ఆకలిస్తే మా నానిగారు ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ బయటకు వెళ్ళి తింటారా, లేకపోతే ఎప్పుడు అంది స్పాట్ ఉంటాయా? సో నానిగారు అలా మెసేజ్ చేశారనమాట. సో 7:42 అవుతుంది అండ్ మన వాళ్ళందరూ హ్యాపీగా నైట్ 12 o'clock ఆకలిస్తే మనకు గుర్తొచ్చే ఫస్ట్ ఫుడ్ ఏంటి అనగానే టక్క టక్కమంటూ మెసేజ్ చేశారు. అండ్ సో ఇంకా థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం కదా. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక అంటే రెండు నార్మల్ క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ మన పొడుపు కథలు ఫీల్ అవుతాయి, మళ్ళీ ఫీల్ అవుతాయి. నేను ఏంటి మాధవి పొడుపు కథలు అడగలేదు అని మన లిజనర్స్ కూడా ఎక్కువ ఫీల్ అవుతారనమాట. సో ఏంటి అంటే థర్డ్ క్వశ్చన్, నేను ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటా, ఏమై ఉంటుంది? సో నేను ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటాను అని మెసేజ్ చేశారు ఎవరు అంటే, సారీ, నేను ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటాను, నేను ఎవరినై ఉంటాను నీకు తెలిసిందా? సో మీకు తెలిసిన విషయం నాకు తెలిసి అందరికీ తెలియాలి అంటే నాకు వాట్సాప్ పంపించాల్సింది 0866244888 0866244888 మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటాను, నేను ఎవరిని? ఆలోచిస్తూ ఉండండి, నాకు వాట్సాప్ పంపించేస్తూ ఉండండి 0866244888 అండ్ ఇప్పుడైతే మీకోసం రోజులు మారాయి మో నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నీ సేద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 7 గంటలు దాటి 52 నిమిషాలు అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటాను. సో మీకు కూడా ఆన్సర్ తెలిస్తే 0866-24888-14కి నాకు వాట్సాప్ పంపించేయండి అని చెప్పాను. సో ఎవరెవరు ఎటువంటి ఆన్సర్స్ పంపించారు ఏంటి అని చూసేద్దాం. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి ఎయిర్ అని పంపించారు. వెంకటేష్ గారు గద్వాల నుంచి కైట్ అని పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు ఆఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. నర్కట్పల్లి మండలం నిమోని గ్రామం నుంచి పున్న వెంకటేశం. హేమలత స్టార్ రన్ నక్షత్రం అని మెసేజ్ చేశారు. వేటపల్లెం దగ్గర రామనగరం బోర్డు బాలసుబ్బ

0: సుబ్రహ్మణ్యం గారు స్టార్స్ అని మెసేజ్ చేశారు. కర్నూలు నుంచి తాతారావు గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. గోపాల్ రెడ్డి గారు కాలిఫోర్నియా, మూన్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ అని మెసేజ్ చేశారు. అండ్ వెంకటరమణ గారు అల్లాపూర్ నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పడినా సారీ అండి, రాంగ్ ఆన్సర్. భాస్కర్ గారు పడినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఇంద్రధనసు అండ్ టూ హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిక్ష అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అంటే ఇంద్రధనస్సు అనగానే కరెక్ట్ ఆన్సర్ కాదు, అఫ్ కోర్స్ దాని ముందు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నేతాజీ నవీన్ కుమార్ సత్యవేది నుంచి మెసేజ్ చేశారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయత్తుల్లా భవానీపేట విలేజ్ కామారెడ్డి జిల్లా నుంచి, సారీ అండి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సిగ్నల్ టవర్ గాలిపటం అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరేసద జానకిరాజ్ గారు మెసేజ్ చేశారు. అండ్ హిమావంత్ కుమార్ గారు విజయవాడ నుంచి స్టార్స్ అని మెసేజ్ చేశారు. పాలంపల్లే అలగడ నంద్యాల జిల్లా నుంచి గాలి అండ్ ఆన్సర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహాబాను జైనుద్దీన్ గారు, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి చుక్కలు అండ్ హర్విల్లు అని మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపల్లె నుంచి పంతడు శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంటి నుంచి శోభారాణి గారు, సాగర్, చాంద్రి, రియాన్, చంద్ర, ఋత్విక అఫ్ కోర్స్ కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆశేష్ గారు చంద్రుడు అంటూ మెసేజ్ చేశారు. ఇంతకు ఆన్సర్ ఏంటి అంటే క్లౌడ్స్ అండి, మేఘం. అండ్ మేఘంలో స్టార్స్ ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో స్టార్స్ కానీ ఇవి చంద్రుడు మూన్ అండ్ ఇవన్నీ ఓకే చేస్తే అనుకోవాలి. ఇప్పుడు ఇంకా స్కైలో చాలా థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓకే చేయాలి కదా. సో అందుకని ఇవన్నీ కాదు, క్లౌడ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎగరలేను కానీ ఆకాశంలో ఉంటాను, ఆన్సర్ ఏంటి అంటే క్లౌడ్స్ అనమాట. సో టైం చూస్తే 7 గంటలు దాటి 55 నిమిషాలు అవుతుంది. అండ్ నేను క్వశ్చన్ అడిగి సాంగ్ విని అలా వచ్చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకా నేనైతే మన మనసుని మనసెక్కైతే క్వశ్చన్స్ని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ తోటి మన మనసుని మనసెక్కైతే టర్ గుడ్ బై చెప్పేస్తున్నాను. అండ్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ ఆర్జే మాధవితో. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి, వివిధ భారతి 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలులో భాగంగా నిర్దేశించిన 10 సూత్రాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట ప్రణాళిక విభాగం కేఆర్ఈఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోను రాష్ట విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారతదేశంలో కొరియన్ కంపెనీలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దీర్ఘకాలిక భాగస్వామ్యం నిలవగలదు అనే అంశంపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. నాణ్యమైన వైద్య చికిత్సలు చేయించుకునేందుకు పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయాన్ని దండగా నిలుస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 65 మంది లబ్ధిదారులకు 46,44,300 రూపాయల సీఎం సహాయ చెక్కును ఆయన అందజేశారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత పంపిణీపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీని యువజన అభ్యుదయ పర్యాటక సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 135 సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారత్ ఐరోపా సమాఖ్య ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తిరుపతి జిల్లా సదాశివకొలంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాలు గుర్తించామని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సదాశివకొలంలో పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 477 సంవత్సరాల క్రితం చెక్కిన శాసనాలను డిజిటలైజ్ చేస్తున్నట్టు చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:04 కావస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం డ్యూయెట్లో. బ్యూటిఫుల్ ట్రాక్స్ మీకోసం ప్లే చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే మీకోసం బన్నీ మూవీ నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అండ్ బన్నీ బద్రి గబ్బర్ సింగ్ కరెంట్ జెంటిల్మ్యాన్ ఈ సాంగ్స్ అని మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను డ్యూయెట్లో. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 అండ్ మీరు ఉన్నారు మీ అజయ్ మాధవితో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని, జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8:30 కావస్తోంది అండ్ విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న జాతీయ వార్తలు వింటారు తెలుగులో మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలో సంభవించిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు లక్షలాది మంది పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా, గౌరవప్రదంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ఈరోజు సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుపరిపాలనకు ప్రజల విశ్వాసమే అతిపెద్ద ఆస్తి అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో సుపరిపాలన, ప్రజా సంక్షేమం, పేదల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పుల ప్రయాణాన్ని పీయూష్ గోయల్ రాసిన వ్యాసం వివరిస్తోంది. లక్నోలోని అలీగంజ్లో ఒక కోచింగ్ సెంటర్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గాయపడ్డారు. ఆ భవనంలో కోచింగ్ సెంటర్తో పాటు గేమ్ జోన్, షోరూంలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని నరేంద్ర మోదీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక రక్షణ దళం సిఐఎస్ఎఫ్ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ, ఈ ప్రారంభోత్సవం

0: ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సిఐఎస్ సిబ్బంది దేశ ఆర్థిక వృద్ధిని పరిరక్షించే సైనికులని పేర్కొన్నారు. వేలాది మంది సిబ్బందికి, వారి కుటుంబాలకు సిఐఎస్ఎఫ్ అందిస్తున్న ప్రాజెక్ట్ మన్ కౌన్సిలింగ్ సేవలను ఆయన ప్రశంసించారు. సైనికుల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన పలు ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, సంక్షేమ కార్యక్రమాల గురించి కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆయుష్మాన్ సిఏపిఎఫ్ యోజన ఔర్ సిఏపిఎఫ్ ఐఎంఎస్ కే మాధ్యమ్ సే జవానో ఔర్ ఉన్కే ఆశ్రితం కో క్యాష్లెస్ ఔర్ విశ్వస్తరీయ స్వాస్థ్య సేవ మిల్ రహే హై. కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ కే మాధ్యమ్ సే మిల్నే వాలే సామానో పర్ 50% జిఎస్టీ కి ఛూట్ దేకర్ లాఖో పరివార్ కో ఆర్థిక్ రాహత్ పహుంచాయి గయి. జులై 2025 మే గృహ మంత్రాలయ నే ఏక్ బహుత్ హీ సంవేదనశీల్ నిర్ణయ లియా కి యది కోయి జవాన్ డ్యూటీ కే దౌరాన్ అప్నా కోయి అంగ్ కో దేతా హై యా వికలంగ్ హో జాతా హై తో ఉసే సేవా సే బాహర్ నహీ కియా జాయేగా. వే సేవా నివృత్తి తక్ పూరి గరిమా పదోన్నత్ కే అవసరో ఔర్ లాభో కే సాథ్ సేవా మే బనే రహేంగే.
0: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అధ్యక్షతన ఈ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాలు ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మీద ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పర్యాటకం, ఆతిథ్య రంగం అభివృద్ధి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో పరివర్తనకు ఒక సాధనమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగ ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంటరాక్టివ్ సెషన్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం కొత్త అవకాశాలను కల్పిస్తోందని ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ వేలం పోర్టల్ను ప్రారంభించనున్నారు. వేలం ప్రక్రియలో పారదర్శకత, సామర్థ్యం, కార్యకలాపాల సౌలభ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పోర్టల్ ఒక ముఖ్యమైన ముందడుగని సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రైతులు, భాగస్వాముల ప్రయోజనాల దృష్ట్యా వేలం సంబంధిత కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి, నాఫెడ్ పనితీరును మెరుగుపరచడానికి ఒక డిజిటల్ వేదికను అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు అమిత్ షా అనేక ముఖ్యమైన డిజిటల్ రైతు కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించింది. ఈ డిజిటల్ సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకార్ సే సమృద్ధి దార్శనికతకు సాంకేతికత, పారదర్శకత, రైతు కేంద్రీకృత సంస్కరణల ద్వారా సహకార సంస్థలను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రారంభం కానున్నాయని పేర్కొంది. శశిధరూర్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం వ్యూహాత్మక సరిహద్దు భద్రత, విదేశాంగ విధాన సమస్యలను సమీక్షించేందుకు జమ్మూకాశ్మీర్, లడక్లలో 4 రోజుల అధ్యయన పర్యటనను ఈరోజు ప్రారంభించింది. సరిహద్దు నిర్వహణ, సరిహద్దు ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితిపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు ఈ నెల 25వ తేదీ వరకు జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లేహ్లలో ఈ సంఘం పర్యటిస్తుంది. ఈ కమిటీ భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవల పరిణామాలు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులను పరిశీలిస్తుంది. ఇది భారత్ చైనా సంబంధాలు, తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితిపై కూడా దృష్టి సారిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక నివాసితులతో సంభాషించడంతో పాటు సీనియర్ పౌర సైనిక అధికారులతో ఈ కమిటీ సభ్యులు చర్చలు జరుపుతారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 76,802 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 292 పాయింట్ల లాభంతో 70,094 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 94.70 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.17 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం అవున్స్ 4,210 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వాడల రీసైక్లింగ్లో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ వాడల రీసైక్లింగ్లో భారతదేశ వాటా 2024లో 30% నుండి 2025 నాటికి 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర వాడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ 2024లోని 1.86 మిలియన్ స్థూల టన్నుల నుండి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు గణనీయంగా పెరిగిందని, ఇది దాదాపు 60% అధికమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో జరిగిన మార్పులు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో విజయం సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నోలోని కోచింగ్ సెంటర్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంతో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటేం చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ టైం చూస్తే 8 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. అండ్ ఇప్పటి వరకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన జాతీయ వార్తలు విన్నారు తెలుగులో. అని మనం కంటిన్యూ చేస్తున్నాం డిఎడ్. ఇప్పుడైతే మీకు సమ్మ ఇజమ్ మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసిద్దాం.
2: జిందగీ కే లియే జాన్ జరూరీ హై, జీనే కే లియే అర్మాన్ జరూరీ హై, ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తేరీ ముస్కాన్ జరూరీ హై, ఔర్ ఓ ముస్కాన్ కే లియే మేరీ జాన్ దే దూంగా యా కిసీ కీ జాన్ లూంగా.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3, అండ్ టైం చూస్తే 9 గంటలు దాటి ఒక 9 గంటలు దాటి 1 నిమిషం దాటి 24 సెకండ్లు అవుతుంది. అండ్ మనం ఎంటర్ అయిపోతున్నాం మధురస్వరాల్లోనికి. ఇప్పుడైతే మీకోసం బ్యూటిఫుల్ ట్రాక్స్ ప్లే చేస్తూ ఉంటాను, అండ్ ఇప్పుడైతే మీకోసం గునా మూవీ నుంచి ట్రాక్ అయితే వినేసేద్దాం. అండ్ ఈ సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎస్పి శైలజ పాడారు, అండ్ వెన్నెల కంటి గారు సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
2: హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.

0: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. మీరు వింటే ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ మనము నమ్మ మధుర స్వరాల్లో బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం బాబా బామ్మర్ది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడారు అండ్ వేటూరి గారి సాహిత్యం అందించిన ఈ పాట మీ అందరి కోసం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఓ ఇది సరిపోదా.
3: Hey!

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఇంకో ఉదాహరణ.
1: ఓ రోమియో, ఇఫ్ దట్ థై బెంట్ ఆఫ్ లవ్ ది ఆనరబుల్ థై పర్పస్ మ్యారేజ్ సెండ్ మీ వర్డ్ టుమారో ఎ థౌసండ్ టైమ్స్ గుడ్ నైట్ రోమియో.
2: మై డియర్,
1: ఎట్ 4 o'clock టుమారో షల్ ఐ సెండ్ టు దీ.
2: బై ద అవర్ ఆఫ్ నైట్
1: ఐ విల్ నాట్ ఫెయిల్. గుడ్ నైట్, గుడ్ నైట్. Parting is such sweet sorrow that I shall say good night till it be morrow.
3: Stop! Thy unhallowed pride, vile mounting, can vengeance be pursued further than death? Condemned villain, I do apprehend thee. Obey and go with me, for thou must die.

0: In shooting, India added 4 more medals at the ISSF Junior World Championship, including a gold medal by teenager Pritam Kendre at Zue in Germany to strengthen its position at the top of the medals tally. India's overall medal tally has now risen to 12, comprising 5 gold, 1 silver and 6 bronze medals. And that is the end of this news bulletin.
1: సమయం 11 గంటల నాటి 10 నిమిషాలు కావస్తోంది అండ్ ఢిల్లీ కేంద్రం నుంచి ఇంగ్లీష్లో హిందీలో వార్తలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్జ్లపై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. అండ్ మీ మాధవి సైనింగ్ ఆఫ్.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ నూకల చిన్నసత్యనారాయణ గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ జి రామ్మోహన్ రావు, మృదంగం శ్రీ ఎంవి ఉదయశంకర్.